ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణమాసం 3వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై 25వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మరియు ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్లపై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం

ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 MHz, రాజమండ్రిలో 102.9 MHz, కాకినాడలో 100.1 MHz కూడా శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:56 దాటి 59 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఇప్పుడు దేశభక్తి గీతం. జననీ పావని జోహారు బృందగానం. రచన డాక్టర్ బండి సత్యనారాయణ. సంగీతం డాక్టర్ కె.ఎస్. చంద్రశేఖర్.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: భక్తిరంజన్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. పఠనం డాక్టర్ పి స్వప్న హైందవి.
1: ధర్మాచరణ. లోకంలో సహజంగా మనం వింటూ ఉంటాం చతుర్విధ పురుషార్థాలు అని. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇవి ప్రతి ఒక్కరూ ఆచరించాలి, తమ జీవన మార్గాన్ని సుగమం చేసుకోవాలి. ఈ నాలుగింటిలో మొదటిది ధర్మం. ఈ నాలుగు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ధర్మ మార్గంలో అర్థాన్ని, తద్వారా ధర్మపరమైనటువంటి కామాన్ని, తద్వారా మోక్షాన్ని మానవులు సాధించాలి. ఈ ధర్మపదాన్ని ధారణా ధర్మమత్యాహు ధార్యతే అనేన ఇతి ధర్మ అని నిర్వచించారు. మానవుడిగా పుట్టినవాడు తను ధరించేది కనుక ధర్మం అని, ఆచరించేది కనుక ధర్మం అని చెబుతాము. తాను ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే అతన్ని రక్షిస్తుంది. అలాగే ధర్మో రక్షతి రక్షితః అని దీనికి ఒక ఐతిహ్యం ఉంది, విచారిద్దాం. దుష్యంత మహారాజు కొలువులో కంచుకి అనే పాత్రధారి. అతను ఆ ఉద్యోగంలో చేరినప్పుడు అతనికి ఒక దండం ఇస్తారు, అది పట్టుకునే నిలబడాలి. అతను అదే ఉద్యోగంలో కొనసాగుతూ ఉన్నాడు. అతడు ఆ దండాన్ని వదిలివేస్తే అతని ఉద్యోగం పోతుంది, దాన్ని అలాగే పట్టుకుని ఉండాలి. ఇలా కొనసాగుతూ ఉండగా అతనికి వృద్ధాప్యం వచ్చింది. దుష్యంత మహారాజుకి ఒక కబురు చెప్పటానికి రాజప్రసాదంలోకి కంచుకి హడావడిగా పరిగెడుతున్నాడు. అప్పుడు అతని కాలు జారి పడిపోబోయాడు. అప్పుడు అతని చేతిలో ఉండే దండాన్ని అదిమి పట్టుకుని నిలబడగలిగాడు, పడిపోలేదు. అతని చేతిలో దండం లాంటిదే ఈ ధర్మం. మానవ ధర్మాలు అనేకం. మహాభారతంలో ధర్మరాజు వరులేయని వనరించిన తన మనమునక ప్రియమగు పరుల కదిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అని చెప్పారు. ఇతరులెవరైనా సరే ఏదైనా మన పట్ల వ్యవహరించినటువంటి తీరు మన మనస్సునకు బాధ కలిగించినట్లయితే అది ఇతరులపై ప్రయోగించకూడదు. అదే అసలైన ధర్మమని మహాభారతం వివరించింది. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభా ఎదిహాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్వచిత్ అని భారత సారంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలకి సంబంధించి మహాభారతంలో ఏదైతే ఉందో అదే లోకంలో ఉంది. అందులో లేనిది ఇంకెక్కడా లేదని దాని భావం. లోకానికి మంచి మార్గాన్ని చూపించే భగవద్గీత ప్రారంభంలో ధర్మ

0: కుర్వత సంజయ అని ప్రారంభించారు. సుమారు 18 అధ్యాయాలు ఉన్న భగవద్గీతలో ధర్మం అనే పదంతో ప్రారంభమైంది. మానవుడు తన ధర్మాన్ని తాను ఆచరించి 10 మందికి ఆదర్శప్రాయుడు కావాలని ఆదేశించింది. ధర్మార్థ కామ మోక్షేషు వైచక్షణ్యం కళాసుచ కరోతి కీర్తిం ప్రీతించ సాధు కావ్యేషు నిషేవణం. ధర్మార్థ కామ మోక్షాలు విలక్షణమైన కళలను ఆచరించాలి అంటే, వాటిలో ప్రీతిని పొందాలి అంటే మంచి కార్యాలను ఆశ్రయించి ఆచరించాలి అని సాహిత్యకారుడు సెలవిచ్చాడు. మహాభారత గ్రంథాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమని చెప్పారు. రామాయణంలో వాల్మీకి మహర్షి సాక్షాత్తు శ్రీరామచంద్రుని గురించి రాక్షసుడైన మారీచుని చేత రావణునితో రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని చెప్పించాడు. రాముడు సాక్షాత్తు మూర్తీభవించిన ధర్మస్వరూపుడని తెలియజేశాడు. అందుకే మానవులందరూ తమ ధర్మాన్ని తాము ఆచరిస్తూ అందరికీ మార్గదర్శకులుగా ఉంటే అప్పుడే అష్టైశ్వర్యాలు పొందగలుగుతారు, అందరూ ఆనందంగా ఉంటారు. అందుకే ధర్మో రక్షతి రక్షితః అని అన్నారు.
1: చింతన విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పొలం పనులు ఈనాటి అంశం. కూరగాయలు, పండ్ల తోటలు, బిందు సేద్యం. నిర్వహణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: వర్షాధారంగా పంటలు పండించేటువంటి మన ప్రాంతాల్లో మనకున్నటువంటి వానలతో కొన్ని రకాల పంటలు సాగు చేసుకోవడం అలవాటు చేసుకున్నాం. కాకపోతే మనకేదన్నా కాస్త కూస్త నీటి వనరులు ఉన్నట్లయితే ఆ నీటి వనరులను ఉపయోగించుకొని మనం కూరగాయల సాగు కానీ లేదా పండ్ల తోటల సాగు కానీ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా తక్కువ నీటి వనరులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూరగాయల్ని సాగు చేసుకుంటూ రోజువారీ కాస్త కూస్త రోకలు మనం సంపాదించుకోవడానికి ముఖ్యంగా మహిళా రైతులకి చాలా అవకాశం. మరి ముఖ్యంగా బెట్ట పరిస్థితులు ఎప్పుడైతే ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ పరిస్థితుల్లో మనం మనకున్నటువంటి ఆ తక్కువ నీటి వనరులని ఉపయోగించుకుంటూ పంట పండించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ప్రధానంగా మరి ఈ పరిస్థితుల్లో మనము తక్కువ నీటిని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా మనం బిందు సేద్యాన్ని ఉపయోగించుకోవాలి. ఉద్యాన శాఖ వాళ్ళు మనకి బిందు సేద్యాన్ని సబ్సిడీతో ఇస్తున్నారు. పండ్ల తోటలకు కూడా సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ఏంటి, మనకున్నటువంటి నీటి వనరులని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ నీరు వృధా కాకుండా మనము ప్రతి మొక్కకు కూడా చుక్కా చుక్కా నీరు ఇచ్చి కాపాడుకునేటువంటి అవకాశం. ఇది చాలా మంచి అవకాశం. చాలా తక్కువ మంది రైతు సోదరులు మాత్రమే దీన్ని సద్వినియోగపరుచుకుంటున్నారని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా మనకి ప్రతి పంటకు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి దశల్లో

నీటి లోటు లేకుండా చూసుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. మనము కూరగాయలు తీసుకున్నట్లయితే పూత, పిందె ఈ సమయంలో మనం సరైనటువంటి జాగ్రత్త తీసుకోకపోతే అవి రాలిపోతాయి. నీటి ఎద్దడి ఉన్నప్పుడు మనకి ఈ కూరగాయలు కూడా సైజు సరిగ్గా రావు, మంచిగా ఎదగవు. అలాగే పండ్ల తోటలు అయితే పండ్లు పగలడం కూడా దొరుకుతుంది, అంతేకాకుండా దిగుబడి కూడా లేకపోతే నాణ్యత కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇక కొన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు ఈ బెట్ట పరిస్థితులు విపరీతంగా పెరుగుతాయి. మరి వీటన్నిటిని తట్టుకోవాలంటే మొక్క ఆరోగ్యంగా ఉండాలి, దానికి కావాల్సిన రీతిలో కావాల్సిన మోతాదులో నీరు అందించాలి. నీరు మన మొక్కలకి ప్రాణాధారం కాబట్టి అవసరమైనంతన్నా ఖచ్చితంగా మనం ఇవ్వాలి. సరే, బిందు సేద్యంగా మనం చక్కగా ఉపయోగించుకొని జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఊరక బిందు సేద్యం పెట్టినంత మాత్రం సరిపోదు, బిందు సేద్యం పనిముట్లని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే మనము ఏ ప్రెషర్తో అయితే ఏ పీడనంతో అయితే మనం నీటిని ఎక్కిస్తున్నామో అక్కడ మొక్కలకు కావాల్సినటువంటి చుక్కా చొక్క నీరు సరిపోయినంత మోతాదులో అక్కడ పడతాయి. కానీ ఈ బిందు సేద్యం సంబంధించినటువంటి పరికరాలను సరిగ్గా పట్టించుకోకపోతే, ఉదాహరణకి ఫిల్టర్లు సరిగ్గా శుభ్రం చేయకపోయినా, లేకపోతే లోపల మనము ఈ సున్నము ఎప్పుడైతే పేరుకుపోతుందో గొట్టాల్లో వాటిని మనం శుభ్రం చేయకపోయినా, యాసిడ్ ట్రీట్మెంట్ అంటాం, యాసిడ్ వేసి లోపల పంపించేస్తే లోపలంతా శుభ్రమైపోద్ది, అప్పుడు నీళ్లు పోవటం కూడా సులువుగా అవుతుంది. అది చేయకపోయినా చివరకు ఉన్నటువంటి మూతల్లాంటి భాగాలు ఉంటాయి కదా, వాటిని తీసి కడక్కపోయినా మనము వీటి సామర్థ్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేము. ఎప్పుడైతే బిందు సేద్యం పరికరాలను సరిగ్గా వాడుకోలేమో మనం ఎంత ఖర్చు పెట్టి చేసింది కూడా వృధా అవుతుంది. ముఖ్యంగా బెట్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి నీటిని సద్వినియోగపరచుకోలేము. అలాగే పడేటువంటి నీరు కూడా ఎక్కడో అక్కడ మనం గొట్టాలని పడేయకుండా కరెక్ట్గా కూరగాయ మొక్కలైతే మొక్క పక్కనే మనకి చుక్కా చుక్కా నీరు పడినట్లయితే వేరు దాన్ని చక్కగా పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక పక్క ఎండ వస్తూ ఉంటుంది, నీటి ఆవిరి అవుతూ ఉంటుంది, మొక్క పీల్చుకునే లేకపోతే ఆవిరైపోయింది అనుకోండి వృధా అవుతుంది. అలాగే మనకి పండ్ల తోటలు తీసుకుంటే పండ్ల తోటల్లో ప్రధానంగా నీడ ఏ భాగం వరకైతే పడుతుందో ఆ భాగం లోపు మాత్రమే మనం ఈ గొట్టాలని పెట్టుకోవాలి. అంటే మనకి మామూలుగా ఈ పాది చేసుకుంటాం కదా, ఈ పాది లోపల ఈ నీడ లోపల మనం కనుక చేసుకొని దాని లోపల ముఖ్యంగా వేరు చివర్లు ఎక్కడైతే ఉంటా ఉంటాయో అక్కడ మనం నీరు పడేలాగా జాగ్రత్త పడితే అప్పుడు మొక్క వెంటనే పీల్చుకుంటుంది. మనం పెట్టినటువంటి ఆ కాస్త నీటిని సద్వినియోగపరచుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా ఉన్నటువంటి ఈ నీరు పెట్టేటప్పుడు కూడా మామూల్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. ఎండ విపరీతంగా ఉందనుకోండి, ఏదో పని అయిపోద్ది అని చెప్పేసి మధ్యాహ్నం పెట్టేసామనుకోండి ఎక్కువ ఆవిరైపోతాయి. తక్కువ ఎండ ఉన్నప్పుడు నీడగా ఉన్నప్పుడు మాత్రమే మనము పెట్టుకున్నట్లయితే మనకి పెట్టినటువంటి నీరు ఆవిరైపోకుండా నేరుగా వేర్లకు ఉపయోగపడతాయి. ఇకపోతే పోషణ, మామూలుగా మనం పండ్ల తోటలకు కానీ కూరగాయలకు కానీ బయట నుంచి ఎరువులు వేసామనుకోండి నేలలో తడి లేకపోతే ఇబ్బంది. సాధారణంగా మన వ్యవసాయ అధికారులు ఏం చెప్తారు, ఎరువు వేయంగానే కాస్త కోసం తడి పెట్టండి అంటారు. మనకేమో నీళ్ళు లేవు, అందుకనే నీళ్లలో కరిగేటువంటి ఎరువులు వచ్చాయి. ముఖ్యంగా బిందు సేద్యం ద్వారా వేసేటప్పుడు మనకి 319 కానీ 13045 కానీ ఇలాంటి రకాల ఎరువులను కనుక మనం వాడి వాటి నీటిలో కరిగించి సరాసరి గొట్టం ద్వారా మనకి మొక్క పక్కనే పడేట్టు చేసుకున్నాం అనుకోండి 30% ఎరువుని ఆదా చేసుకోవచ్చు మనం. అంతేకాదు మొక్క మనం వేసినటువంటి పోషకాలన్నింటినీ లాక్కుంటుంది, దానివల్ల ఖర్చు తగ్గుతుంది, బాగా దిగుబడి కూడా పెరుగుతుంది. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనం ఎరువులు ఎప్పుడైతే పెట్టామో ఎరువులు పెట్టడానికి ముందు ఒక 10 నిమిషాల ముందు మనము ఈ మామూలు నీళ్లు నడిపించాలి గొట్టాలు. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 10 నిమిషాలు మామూలు నీళ్లు నడిపించినట్లయితే లోపల ఏమీ పేరుకోకుండా పైపుల్లో మనకి గొట్టాలన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇక బిందు సేద్యంతో పాటుగా మధ్యలో ఖాళీ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతటా కూడా ఆచ్ఛాదనంతో ప్లాస్టిక్తో అంతా కానీ లేకపోతే ఎండిన ఆకులు రెమ్మలు వాటితో కానీ మనం శుభ్రంగా కప్పేస్తే ఉన్నటువంటి ఆ కాస్త తడి కూడా ఏదన్నా మా వానలు పడ్డే అయ్యేది ఉన్నా కూడా మనకు అది వృధా కాకుండా మనకి నేలలో తేమను కాపాడుకోవడానికి సూక్ష్మజీవుల సంఖ్యని తగ్గించకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడుతుంది. అందుకనే సహజమైనటువంటి ఆచ్ఛాదన కానీ లేదా ప్లాస్టిక్ మల్చింగ్ కానీ ఏదో ఒకటి చేసుకొని మనం జాగ్రత్త పడాలి. ఇక తోటల చుట్టూరు కూడా ఎత్తుగా ఉండేటువంటి ఎత్తుగా పెరిగేటువంటి చెట్లను వేసుకున్నట్లయితే గాలులు వేడి గాలులు లోపలికి రాకుండా నీరికి ఆవిరిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము జాగ్రత్త పడాలి. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నప్పుడు మనకి మొక్కలు పోషకాలు తీసుకోలేవు. అలాంటప్పుడు పొటాషియం నైట్రేట్ని లీటర్ నీటికి 10 గ్రాములు

0: చొప్పున మనం ఆకుల మీద పిచికారీ చేస్తే మొక్కలు ఎండని తట్టుకొని బతకటానికి అవకాశం ఉంటుంది.
1: వాతావరణ వివరాలు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల ప్రాంత రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడినవి కురిసే అవకాశం ఉంది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఉండకపోవచ్చు. వాతావరణ వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు బళ్ళారి రైల్వే మార్గంలో 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు బళ్ళారి రైల్వే మార్గంలో 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,264 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: आंध्र और कर्नाटक को जोड़ने वाले बहुत एक इम्पोर्टेंट इकोनॉमिक कॉरिडोर में रेलवे की थर्ड और फोर्थ लाइन और दूसरा है केमिकल सेक्टर को एक टोटली नए तरीके से भारत में डेवलप करने के लिए एक नई स्कीम अप्रूव हुई है और केमिकल भी सेमीकंडक्टर की तरह एक फाउंडेशनल इंडस्ट्री है इसलिए बहुत इम्पोर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना.
0: ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి, కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నపత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకులు, పరీక్ష

0: లో అవకతవకల నిరోధానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆస్పరి మండల కేంద్రంలో సంజీవని కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఆస్పరిలోని ప్రజావేదికకు చేరుకుని ప్రసంగిస్తారు. అనంతరం ఆసుపత్రికి చేరుకుని రోగులు, ఆరోగ్య సిబ్బందితో ముచ్చటిస్తారు. రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకుంటారు. సాయంత్రం స్థానిక టీడీపీ కార్యకర్తలు నాయకులతో సమావేశమవుతారు. పోస్టల్ శాఖ ప్రాధాన్యతను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ శాఖకు పూర్తి స్థాయిలో జవసత్వాలు తీసుకొస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో ఆధునీకరించిన 2 సబ్ పోస్టాఫీసులను నిన్న ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మరో 6 నెలల్లో జియో ట్యాగింగ్ సదుపాయంతో కూడిన బట్వాడా సేవలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. పూర్తిస్థాయి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను తీసుకురాగలిగితేనే అవినీతిని తగ్గించడం సాధ్యమవుతుందని మంత్రి పేర్కొంటూ,
1: డిజిటల్ ఎకానమీ పూర్తిగా వచ్చే విధంగా చేస్తేనే కరప్షన్ కొంతవరకు తగ్గుతుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో SMS ట్రాకింగ్ పెట్టాం, OTP డెలివరీ పెట్టాం, త్వరలో జియో ట్యాగింగ్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఒక పార్సిల్ ఒక ప్రాంతంలో బుక్ చేస్తే ఏ వెహికల్ లో ఎలా వెళ్తుంది, ఏ ప్రాంతంలో ఆగింది, ఎక్కడ డెలివరీ అయింది, ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ 6-8 నెలల్లో పూర్తిగా రాబోతా ఉంది. టెలికాం, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆస్తులన్నీ సపరేట్ చేశాం. ఆస్తులన్నిటినీ కూడా నిరుపయోగంగా ఉండకుండా పోస్టాఫీసుల పైన షేర్డ్ కోవర్కింగ్ స్పేసెస్ బిల్డ్ చేయటం గానీ అవి కూడా చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.
0: డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల నివారణ భద్రతా కమిటీలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగిస్తే వాటి యాజమాన్యాలను బాధ్యులను చేయాలన్నారు. విద్యాసంస్థల క్యాంపసులతో పాటు వాటి వెలుపల విద్యార్థులకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు విద్యాసంస్థల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పేటేరు గ్రామంలోని డ్వాకరా సంఘ సభ్యులకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా మంజూరైన 10 లక్షల రూపాయల రుణంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ యూనిట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కల్పన పథకాల ద్వారా రుణాలు పొందుతూ చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ, తెలంగాణలోని చిట్యాల డ్రైపోర్టు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. లోక్సభలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కొత్త డ్రైపోర్టుల ఏర్పాటుకు లాజిస్టిక్స్ సాంద్రత ఆధారంగా రాష్ట్రాలను వివిధ జోన్లుగా వర్గీకరించినట్లు వివరించారు. తెలంగాణను గ్రీన్ జోన్లో చేర్చి అక్కడ డ్రైపోర్టుల కనీస విస్తీర్ణ పరిమితిని 7 హెక్టార్ల నుంచి 3 హెక్టార్లకు తగ్గించినట్లు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్, మౌలిక సదుపాయాల అవసరాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త డ్రైపోర్టులకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్న విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉత్తరాంధ్రలోని 5 జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు వి అనిత, కె అచ్చెన్నాయుడుతో కలిసి నిన్న పరిశీలించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు 13,000 మందితో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించాలని సూచించారు.

0: సభకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా 3,71,56,171 పత్రాల డిజిటలీకరణ ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన 44,71,523 మందిని చిరునామా మారినా, మరణించినా, శాశ్వతంగా వలస వెళ్లినా, పలు పర్యాయాలు నమోదైన ఓటర్లుగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు, బళ్ళారి రైల్వే మార్గంలో 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: उभयोः सदनयोः लोकसभा राज्यसभयोः कार्याचरणं सोमवासरपर्यन्तं स्थगितम्। प्रशासनेन पुनः पुनः आश्वासनं प्रदत्तं यत् तत् नीट प्रकरणे सार्थकचर्चायै सज्जमस्ति। तथापि विपक्षेण केन्द्रीयशिक्षामन्त्रिणः त्यागपत्रस्य आग्रहं कुर्वन् स्वविरोधं निरन्तरं प्रदर्शितम्। आर्थिकप्रकरणानां मन्त्रिमण्डलीयसमित्या कर्णाटकान्ध्रप्रदेशयोः बल्लारी गुण्टकल रेलखण्डस्य तृतीयचतुर्थरेलमार्गयोः निर्माणाय आहत्य 64,12,00,000,00,000 रूप्यकाणाम् अनुमोदनं प्रदत्तम्। नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् सूचनाप्रसारणमन्त्री अश्विनी वैष्णवः अवदत् यत् अनया परियोजनया आन्ध्रप्रदेशकर्णाटकयोः मध्ये रेलसम्पर्कः अधिकः सुदृढः भविष्यति।
1: आज अप्रूवल हुआ है गुंतकल से बिल्लारी थर्ड एंड फोर्थ लाइन और उसके आगे फिर होसपेट से हुबली थर्ड एंड फोर्थ लाइन का ऑलरेडी डीपीआर अंडर प्रिपरेशन है। ये करने से नॉर्थ कर्नाटका का एक कंप्लीट इकोनॉमिक कॉरिडोर बनता है। कर्नाटक आंध्र प्रदेश दोनों को जोड़ेगा। ये एक बड़ा मेजर ब्रिज है वेदावती रिवर पे और उसके अलावा 7 मेजर ब्रिजेस है, 52 माइनर ब्रिजेस है और 3 साल का ये प्रोजेक्ट का ड्यूरेशन है।
0: तेन एतदपि सूचितं यत् देशे 3 रसायनोद्योगिकसङ्कुलानां स्थापनाय भव्य इति भारतोद्योगिकविकासयोजना रसायन इत्येषा योजना मन्त्रिमण्डलेन अनुमोदिता। राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः रोमानियादेशस्य बुखारेस्ट यूनिवर्सिटी ऑफ इकोनॉमिक स्टडीज इत्यनेन विश्वविद्यालयेन डॉक्टर ऑनरीस कौसा इति मानदविद्यावाचस्पति उपाधिना सम्मानिता। अयं सम्मानः तस्याः लोकसेवायां शिक्षाक्षेत्रे सामाजिकसमावेशे च विशिष्टयोगदानस्य भारत रोमानिया देशयोः सम्बन्धसुदृढीकरणे च मान्यतास्वरूपः प्रदत्तः। सम्मानम् अङ्गीकुर्वती राष्ट्रपतिः एतत् सम्माननं भारतस्य 1.4 अर्बुदजनेभ्यः समर्पितवती इति वार्ताः।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారంలో ఉదయం 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో ప్రముఖ సినిమా నటులు కైకాల సత్యనారాయణ వారి జయంతి రోజు, ఈ సందర్భంగా వారి జీవిత విశేషాలు. అనంతరం ప్రముఖ కవి, రచయిత మరియు ఆకాశవాణి కళాకారులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ వారి వర్ధంతి ఈరోజు. ఆ సందర్భంగా వారి జీవితంలో కొన్ని విశేషాలు శ్రోతలు తెలుసుకోవచ్చు. అనంతరం కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమంలో శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారి నిర్వహణలో కార్యక్రమాన్ని వినవచ్చు. అనంతరం పుష్పాంజలి మరియు సమాచారవాణి ప్రసారం అవుతాయి. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ నిర్వహణ శ్రీ ఎం మనోహర్. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కదిరి గోపాలనాథ్ సాక్సాఫోన్ సహకారం, శ్రీ కె గోపాలకృష్ణన్, శ్రీ టిఎన్వి స్వామి క్లారినెట్, శ్రీ ఎస్ పుట్టారాజు, శ్రీ వి మణి తవిల్. 8:59 10:15 మరియు 10:30 పాటల పల్లకి శ్రోతలు తాము కోరిన సినిమా పాటలని లైవ్ ఇన్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో వినవచ్చు. శ్రోతలు డయల్ చేయవలసిన నెంబర్లు 8089127247244 మరియు 0891272788. 10:00 వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారం అవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. ఇక 11:00 మరియు 11:30 మధురిమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం, 12:10 మధుమంజరి కార్యక్రమంలో శ్రోతలు మరిన్ని తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో కుమారి గొడవర్తి శ్రీహిత పాడిన లలిత గీతాలు వింటారు శ్రీ యు శివ కీబోర్డ్, శ్రీ యు సూర్యనారాయణ తబలా. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం సినిమా పాటలు ప్రసారం అవుతాయి. నిర్వహణ శ్రీమతి డి శ్రీదేవి. 2:31 సైనిక మాధురి కార్యక్రమంలో సైనిక సోదరుల కోసం హిందీ సినిమా

ఏర్పాట్ల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి అంశం పేడ్ లగావో జీవ్ బచావో, నిర్వహణ శ్రీమతి కె చందన. సాయంత్రం 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రాంతీయ వార్తలు శ్రోతలు వినవచ్చు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ హిందీ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఫిట్నెస్ మంత్ర మరియు వికాసం అంశం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో గిరిజన ప్రాంతాలలో వేరుశనగలో అధిక లాభాలకు అవరోధాలు, యాజమాన్య మెళుకువలు. డాక్టర్ ఎస్ రవంతి, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం రస్త కుటుంబాయి వారి ప్రసంగం శ్రోతలు వినవచ్చు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారం అవుతాయి. ఇక 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:00 సాంస్క్రిట్ టాక్ ఉపనిషత్ జీవన్ మూల్యాన్ని, నిర్వహణ డాక్టర్ ఎస్టీపీ కనకవల్లి. 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్. 9:15 స్పాట్లైట్. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్. రాత్రి 10:00 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్లో అదితి బెనర్జీ గాత్ర కచేరి ప్రసారం అవుతాయి. ఇవి ఈనాటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు అవల నుంచి ఉగ్రవాదం నిలుపు చేసే వరకు సింధు జల ఒప్పందాన్ని కూడా నిలుపు చేసే ఉంచుతామని మన దేశం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్లకు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో మన దేశం మొదటి పథకం గెలుచుకుంది. జండు కుమార్ పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కాంస్య పథకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేపర్ లీక్లు పరీక్షా రంగంలోని అక్రమాలకు సంబంధించి కఠినమైన శిక్షలను ఖరారు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదిత చట్టాన్ని వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆకాశవాణికి తెలియజేశాయి. పేపర్ లీక్ కేసులో కఠినమైన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును తీసుకురానున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. కాగా పరీక్షా విధానంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA 47 మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ అధికారుల్లో కొందరిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. పేపర్ లీక్ల వివాదంలో చిక్కుకున్న NTAను పూర్తిగా ప్రక్షాళనలు చేయడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టారు. మరోపక్క NTA జనరల్ మేనేజర్ స్థాయిలోని సీనియర్ ప్రొఫెషనల్స్ నియామకాల కోసం ప్రకటన జారీ చేసింది. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా 15 మంది యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి కూడా శ్రీకారం చుట్టింది. ప్రొఫెసర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా అమలు చేస్తున్న ఏజెన్సీ సంస్థాగత పునర్నిర్మాణంలో ఈ చర్యలు మొదటి అడుగని NTA ఒక ప్రకటనలో తెలియజేసింది. 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ కింద పేపర్ లీక్లు ఇతర పరీక్షా సంబంధిత నేరాలను దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వివిధ సంస్థల

0: నిర్వహించే పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన నేరాలపైన తక్షణమైన సమగ్రమైన దర్యాప్తు నిర్వహించే బాధ్యత ఈ టాస్క్ ఫోర్స్కు అప్పగించినట్లు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు మానుకునే వరకు సింధు జల ఒప్పందం నిలుపుదల కొనసాగుతుందని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం చెప్పారు.
1: ఇండస్ వాటర్ ట్రీటీ కి బాత్ హై, సింధు జల్ సంధి కి సమ్జోతే కి బాత్ హై, ఇస్ పర్ హమారా పక్ష సాఫ్ హై ఔర్ హమ్ లోగో నే సమయ సమయ పర్ ఆప్కో యాద్ భీ దిలాయా హై కి భారత్ కా యే మాన్నా హై కి యే సింధు జల్ సంధి తబ్ తక్ స్థగిత్ రహేగా జబ్ తక్ పాకిస్తాన్ సీమా పార్ ఆతంకవాద్ కో అప్నా సమర్థన్ దేనా బంద్ నహీ కరేగా.
0: తమ దేశంలో భారత్ కావాలనే వరదలు సృష్టిస్తుందంటూ పాకిస్తాన్ మీడియాలో వస్తున్న వార్తలను రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. ఈ నెల 20 నుంచి 23 తేదీ వరకు జమ్మూ పరిసర పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ ఋతుపవన వర్షాల కారణంగానే చెనాబ్ నదిలో ప్రవాహాలు ఇటీవల పెరిగాయని, ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్లే చెనాబ్ నదిలో భారీ వరద స్థాయి సంభవించినట్లు పాకిస్తాన్కు చెందిన లాహోర్లోని వరద అంచనాల విభాగం కూడా ధృవీకరించిందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
1: The recent increase in flows in the Chenab River is a direct consequence of intense monsoon rainfall over Jammu and the adjoining catchment areas during the last 3 days. Significantly, Pakistan's own flood forecasting division, which is based in Lahore, in its flood advisory, which was issued on 22nd July at 17:18 hours local time, it attributed the high flood levels in the Chenab River to heavy rainfall over the upper catchment area. The rise in river flows is therefore a natural hydrological response to heavy rainfall and not the result of any deliberate action by India.
0: Nadilo pravahalu peragadam rutupavana varshala valla erpadina sahajamaina jala sambandhamaina parinama matramenani Bharat kavalani chesina charya kadani ayana spashtam chesaru. వరద హెచ్చరికలు చేయలేదన్న ఆరోపణలపై స్పందిస్తూ ప్రత్యేక వరద హెచ్చరికలు జారీ చేయవలసిన అసాధారణ ప్రవాహ స్థాయికి ఈ కాలంలో నదీ ప్రవాహాలు చేరుకోలేదని జైస్వాల్ చెప్పారు. అందువల్ల వరదలకు సంబంధించిన సమాచారాన్ని భారత్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందనే ఏ వాదనపైన వాస్తవ ప్రాతిపదిక లేదని కూడా రణధీర్ జైస్వాల్ అన్నారు. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి తలెత్తితే మానవతా దృక్పథంతో దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్తో వరద సమాచారాన్ని భారత్ తప్పనిసరిగా పంచుకుంటుందని ఆయన చెప్పారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించదని, తమ వైఖరి ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని కూడా రణధీర్ జైస్వాల్ చెప్పారు. 1963 నుంచి జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లోని భారత భూభాగాన్ని చైనా చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని, అక్కడ భారత్ హక్కును చైనా కూడా అధికారికంగా అంగీకరించిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ సంఘర్షణల వల్ల ఏర్పడిన అంతరాయాలు ఉన్నప్పటికీ దేశంలో ఎరువుల సరఫరా చైన్ను రక్షించేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకుందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఎరువులు ఎటువంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో నడ్డా 2025-26 కాలంలో జరిగిన పశ్చిమాసియా ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఎరువులు కీలకమైన ముడి సరుకుల సప్లై చైన్పై ప్రభావం చూపాయని నడ్డా చెప్పారు. ఈ సవాళ్లు ఎదురైనప్పటికీ వివిధ దేశాల నుంచి దిగుమతులను వైవిధ్యపరచడం, ప్రభుత్వం సమయానుకూలంగా జోక్యం చేసుకోవడం ద్వారా దేశంలో ఎరువుల లభ్యత చాలా వరకు తగు స్థాయిలో ఉందని కూడా మంత్రి తెలియజేశారు. ప్రయాణికుల భద్రతను పటిష్టం చేసేందుకు, సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు 3,215 రైల్వే స్టేషన్లలో 13,409 ప్రయాణికుల కోచుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో అశ్విని వైష్ణవ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో చొరబాటు గుర్తింపు, అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించడం, కింద పడిపోయిన వ్యక్తులను గుర్తించడం వంటి ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. 2023-25 వరకు గత 3 ఏళ్లలో ఈ ఏడాది జూన్ వరకు 9,840 భద్రతా సంబంధితమైన సంఘటనలు గుర్తించినట్లు వైష్ణవ్ తెలియజేశారు. తన వీడియోపై స్పందించి సలహాలు అందించిన దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో యువత అందించిన అఖండ మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీడియో ఇప్పటివరకు 30,30,00,000కు పైగా వ్యూస్ దాటింది. విడుదలైన మొదటి 24 గంటల్లోనే అత్యధికంగా వీక్షించిన రీల్గా ఇది నిలిచింది. భారత్ రొమేనియా సంబంధాలను బలోపేతం చేయడానికి అందించిన సేవలకు రొమేనియాలోని బుఖారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డాక్టర్ ఆనరిస్ కాసా గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని స్వీకరించిన రాష్ట్రపతి ఈ పురస్కారాన్ని భారత్లో 140 మంది కోట్ల ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న శాశ్వతమైన స్నేహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. భారత్ రొమేనియా మధ్య బలమైన సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని కూడా రాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్లాస్కోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో ఝండు కుమార్ కాంస్య పథకం సాధించడంతో భారత్ తన పథకాల ఖాతాను తెరిచింది. ఆయన తన 2వ ప్రయత్నంలో 190 కేజీల బరువునెత్తి 130.9 పాయింట్లు సాధించి పోడియంపై స్థానం సంపాదించుకున్నారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ హరారే వేదికగా జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు గురువారం నాడు జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 126 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే చేసిన అర్ధశతకం సహాయంతో కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించగలిగింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో జరిగిన 15 మ్యాచ్లో భారత్ 12 సార్లు విజయం సాధించగా జింబాబ్వే 3 మ్యాచ్ల్లో గెలుపొంది. విశేషాలు మరొకసారి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు అవల నుంచి ఉగ్రవాదాన్ని నిలుపు చేసేంత వరకు సింధు జల ఒప్పందాన్ని కూడా నిలుపు చేసి ఉంచుతామని మన దేశం స్పష్టం చేసింది. పశ్చిమాసియా సప్లై చైన్లకు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రాలమలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో ఝండు కుమార్ పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కాంస్య పథకం గెలుచుకుని భారత్కు తొలి పథకాన్ని గెలిచిపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రముఖ సినిమా నటులు కైకాల సత్యనారాయణ వారి జయంతి రోజు, ఆ సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం ప్రముఖ కవి రచయిత ఆకాశవాణి కళాకారులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ వారి వర్ధంతి రోజు, ఆ సందర్భంగా వారి జీవిత విశేషాలు శ్రోతలు వినవచ్చు. అనంతరం కవన విజయం సమస్య పూరణ కార్యక్రమం నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, అనంతరం పుష్పాంజలి మరియు సమాచారవాణి ఉంటాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు నేటి మాట. ముందుగా కైకాల సత్యనారాయణ, వీరు ప్రముఖ సినిమా నటులు, భారత పార్లమెంటు మాజీ సభ్యులు. కైకాల సత్యనారాయణ గారి జయంతి రోజు. సత్యనారాయణ గారు 60 సంవత్సరాల సినీ జీవితంలో 777 పైచీలకు సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. హాస్య ప్రతినాయక నాయక భూమికలన్నింటినో పోషించారు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయనకు నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు లభించింది. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు. కృష్ణాజిల్లా గొడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో కైకాల సత్యనారాయణ 1935 జూలై 25వ తేదీని జన్మించారు. ప్రాథమిక ఉన్నత విద్యను గుడివాడ, విజయవాడలో పూర్తి చేసి గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడిగా కనకదుర్గ పూజా మహిమ చిత్రంలో నటింపజేశారు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఎమడడంతో తర్వాతి సినిమాల్లో ఆయన ప్రతినాయకుడిగా స్థిరపడిపోయారు. ప్రతినాయకుడిగా తన యాత్రను కొనసాగిస్తూనే సత్యనారాయణ గారు సహాయ పాత్రలను కూడా వేశారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. ఆయన యమగోళ, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించారు. కృష్ణుడిగా, రాముడిగా ఎన్టీఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా. ఎస్వి రంగారావు గారు ధరించిన పాత్రలను చాలా వరకు సత్యనారాయణ పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు, సాంఘికాల్లో రౌడీ, కథానాయకుని తండ్రి, కథానాయిక తండ్రి, తాత మొదలైన పాత్రలను సత్యనారాయణ పోషించారు. సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు, కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు కూడా నిర్మించారు. ఇక రాజకీయాల్లో 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్సభకు ఎన్నికయ్యారు సత్యనారాయణ. సిపాయి కూతురు, లవ్ కుశ, పాండవ వనవాసం, పరమానందయ్య శిష్యుల కథ, ప్రేమ్ నగర్, తాత మనవుడు, నిప్పులాంటి మనిషి, జీవనజ్యోతి, సిరిసిరిమువ, సెక్రటరీ, చక్రధారి, దానవీర సూరకన్న వంటి అనేక చిత్రాల్లో సత్యనారాయణ అలరించి సినిమా నటులు కైకాల సత్యనారాయణ గారి జీవితంలో కొన్ని ముఖ్య అంశాలు. ఇక నేటి మాటల్లో తదుపరి అంశం ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. వీరు ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. వీరి వర్ధంతి ఈరోజు. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో మే 29వ తేదీ 1944వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి ఇంద్రగంటి హనుమశాస్త్రి కవి కావడంతో చిన్ననాటి నుండే సాహిత్య వాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనా వ్యాసంగం చేశారు శర్మగారు. తెలుగులో ఎంఏ పట్టభద్రుడై ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ ఎడిటర్గా 1969-76 మధ్య పనిచేశారు. అభ్యుదయ కవిగా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పేరు పొందారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్గా శర్మగారు చేరారు. తెలుగు ప్రసంగాల శాఖకు ఉషశ్రీకి సహాయకునిగా సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. శర్మగారు వివిధ పత్రికలలో గేయాలు, కవితలు, సాహిత్య వ్యాసాలు వ్రాశారు. అనేక రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలు రచించారు. రేడియో ప్రసంగాలు చేశారు. 1994లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా నిజామాబాద్ కేంద్రంలో పనిచేశారు. 1995వ సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంపాదకులుగా చేరారు. కృష్ణావతారం, నెలవంక, రావు గోపాలరావు మొదలైన చిత్రాలకు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రచనలు కూడా చేశారు. వారి రచనల్లో కొన్ని అనుభూతి గీతాలు, శిలామురళి, నిశ్శబ్దగమ్యం, పొగడపూలు, తూర్పు వాలిన సూర్యుడు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి పురస్కారాలు, సత్కారాలు. 1977లో అనుభూతి గీతాల కవితా సంపోటికి పురస్కారం, 1979లో నూతలపాటి సాహితీ పురస్కారం, 1981లో ఆకాశవాణి వార్షిక పోటీలలో అమరారామం డాక్యుమెంటరీకి ప్రథమ బహుమతి, 1981లో ఆకాశవాణి వార్షిక పోటీలలో వర్షానందిని సంగీత రూపకానికి ప్రథమ బహుమతి, 1986లో ఆకాశవాణి వార్షిక పోటీలలో నేను కాని నేను సృజనాత్మక రూపకానికి ప్రథమ బహుమతి, 1988లో ఆకాశవాణి వార్షిక పోటీలలో మాటా మౌనం సంగీత రూపకానికి ప్రథమ బహుమతి లభించాయి. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు 2019 జూలై 25వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఇవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి జీవితంలోని కొన్ని ముఖ్య అంశాలు. నేటి మాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమం, నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ.
1: భూషామౌక్తిక కాంతి దేహ రుచితో పోరాటమాడన్ మరుద్యోషారత్న కిరీట ఝాట సుషమాయోయుజ్యమానాంఘ్రి నిశేషశ్రీ విరిదం మిగద్దియ సమాశ్లేషింప కొల్వుండన్ ఆ భాషాదేవి తలోచదన్ రసల సద్భాషా విశేష.

కందుకూరి రుద్రకవి గారి నిరంకశోపాఖ్యాన సరస్వతీ సంప్రార్థనంతో కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమానికి, కవికోవిదులకు, పండిత పరిషన్ మండలికి సాధువాదాలతో

0: ఇచ్చే పక్షానికి సమస్య. ద్రోవది సభ నెగువజూడ ద్రోవది అట్లే. ద్రోవది ద్రోణ శబ్దంలోని ద్రో. ద్రోవది సభ నెగువచూడ ద్రోవది అట్లే. యతిస్థానంలో కూడా ద్రో. ద్రోవది సభ నెగువజూడ ద్రోవది అట్లే. గతపక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూర్ణలు మలక నారాయణ రెడ్డి గారు బాలప్పగారి పల్లి నుండి. పాటిరహిత కృతి సుకవి పాటించకు పద్యఛంద పాత్రతనింకన్ మేటియగు పాటి కొరకై పాటించుము పద్యఛంద పాత్రత కృతులన్. రాజేష్ యాళ్ల విశాఖపట్నం. మాట ఎనగ గొప్పవరము తేట మనసున మనుజులకు తెలుపనగదియే మేటియగు శమపు పలుకుల పాటించకు పద్యఛంద పాత్రతనెంచన్. కె వెంకటరమణ గారు అరసవల్లి శ్రీకాకుళం నుండి. చాటుగా నవనాగరికత చేటాయను తెలుగు భాష చలగగ ధరణిన్ మాటకు పరిమితమాయను పాటించకు పద్యఛంద పాత్రతనింకన్. భైరవభట్ల శివరాం గారు కొక్కిరపల్లి నుండి. చాటు కవిత్వము కింకను చేటగు కాలమును వచ్చి చేరికతోడన్ నేటి కవులు కొందరనెను పాటించకు పద్యఛంద పాత్రతలింకన్. రాకుమార గోదావరి కని నుండి. తోటను గల రామునకున్ కోటను వసిగించు రాజకుమరి తవలపున్ ఘాటుగా తెలిపడి కవితను పాటించకు పద్యఛంద పాత్రతలింకన్. వచ్చే పక్షానికి సమస్య. ద్రోవది సభ నెగువజూడ ద్రోవది అట్లే. సూర్యదేవర రవికుమార్ గారు గుంటూరు నుండి. మోటై ఛందము వ్యాకృతి మాటే నువ్వు మరచినప్పుడు మానుముకు కవి పాటులు పద్యము వ్రాయగ పాటించకు పద్యఛంద పాత్రతనింకన్. కరణం రాజేశ్వరరావు గారు హిందూపురం నుండి. మేటిగ రచనలు సేయక ధాటిగ సంస్కారయుతపు తత్వరహితమై చేటును గుర్చడు కవితకు పాటించకు పద్యఛంద పాత్రమునింకన్. అప్పాజోసుల శ్రీనివాసరావు గారు బెతస్థా అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి. ఘాటుగా మధిరమరంగిన వాటం బావుప్పులేని పప్పేనగునే సాటిన్ వంజుల సభలో పాటించకు పద్యఛంద పాత్రతనింకన్. శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు బెంగళూరు నుండి. పాటించని కావ్యగుణము పాటించుచు సరిగా క్రొత్త పద్ధతి ననుచున్ పాటింపుగనుండు సభల పాటించకు పద్యఛంద పాత్రతనింకన్. పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి నుండి. ఊటించనించు ధుర్తుల చాటింపుల నమ్మి కవన సౌరభమెల్లన్న ఆటంగనేల శ్రమపడి పాటించకు పద్యఛంద పాత్రతనింకన్. వచ్చే పక్షానికి సమస్య. ద్రోవది సభ నెగువజూడ ద్రోవది ఎట్లే. వేగరాజు సాయి వరప్రసాద్ గారి హైదరాబాద్ నుండి. దీటగు క్లిష్టత నిహితము వాటముగ గణముల కూర్పు పద్యమగుటలో పాటవములేని కవివవు పాటించకు పద్యఛంద పాత్రతనింకన్. మీనాక్షి శ్రీనివాస్ గారు ఊరి పేరు రాయాలి తర్వాత సరేనా. ఆటంకము అవనేరదు ఊరి పేరు రాకపోయినా పద్యం చదవడానికి ఆటంకము అవనేరదు తాటంకము బోలే పద్యతత్వము మెరయగ వాణిన్ గుటించకు తగని పదము పాటించకు పద్యఛంద పాత్రతనెంచన్. సింహాద్రివాణి విజయవాడ నుండి. మేటిగ వ్రాయగ వచనము పాటించకు పద్యఛంద పాత్రతలింకన్. నాటుచు ప్రాసలు ఎతులును కూటమిగా పద్యమందు కూర్చుము గణముల్. ఆకొండ విశ్వనాథ శాస్త్రి గారు పిఠాపురం కాకినాడ జిల్లా. తేట తెనుగున మధురమౌ పాటలు వ్రాయగల నేర్పు ప్రాభవ మొప్పన్ చాటుము కవన రచనలన్ పాటించకు పద్యఛంద పాత్రతనింకన్. ఆకొండి లక్ష్మీకుమార్ గారు పిఠాపురం కాకినాడ జిల్లా. పాటల ప్రేమ కవనమున పాటించకు పద్యఛంద పాత్రతనింకన్. మాటల వీణను సొంపై మీటుము ముద్దార మగువ మెదిని గెల్వన్.
1: శ్రీపరిమళం కత్తిపూడి కాకినాడ జిల్లా నుండి. చాటుము మేటి కవీసులు నాటిన పరమాద్భుతమగు నాణ్య కవితలన్ దీటుగ కూర్చుకృతకమున్ పాటించకు పద్య చంద పాత్రతనింక.

0: ద్వివేదుల శేషు కత్తిపూడి కాకినాడ జిల్లా నుండి. చాటుము రసభరితం మగుమేటి కవిత్వము భరతమేదిని పొంగన్ నేటి కవుల పోకడలన్ పాటించకు పద్య చంద పాత్రతనింకన్. తూములూరు శేషశాస్త్రి గారు హైదరాబాద్ నుండి. మాటందున మాధుర్యము పాటందున భావమునకు ప్రాధాన్యంబౌ పాటందులయగతులు విధి పాటించకు పద్య చంద పాత్రతనింకన్. వచ్చే పక్షానికి సమస్య ద్రోవది సభ నిగువజూడ ద్రోవది ఎట్లే. ద్వివేదుల కృష్ణ కత్తిపూడి కాకినాడ జిల్లా నుండి. పాటించుము గురువచనము ధీటకు కవితారసమున దేల్చుము బుధులన్ ధీరత వేడకుమలసత పాటించకు పద్య చంద పాత్రతనింకన్. చావలి శేషాద్రి సోమయాజులు గారు విజయనగరం నుండి. పాటంటే జనహృదిలో మీటించగవలను వీణ మృదు పదములతో చోటుంచకు కఠినత్వము పాటించకు పద్య చంద పాత్రతనింకన్. రాయప్రోలు సీతారామ శర్మ గారు భీమవరం నుండి. ఆటంకము గణయతులన పాటించకు పద్య చంద పాత్రతనింకన్. సూటి మొనయటు నాటగ ధాటిగ చెప్పంగన దిధర స్థిరమగుగాదే. మరింగంటి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి. పోటరి వైభావమును చాటగ గజ్జమ్ము వ్రాయు సాహసమున నీ పాటల నల్లెడు వేళల పాటించకు పద్య చంద పాత్రతనింకన్. శ్రీమతి టి లక్ష్మీకృష్ణ గారు హైదరాబాద్ నుండి. వాటంబగు యతి ప్రాసలు కూటంబున శాస్త్ర విధిని గురువులు లఘువుల్ ఆటంకమిడవు కవితకు పాటింపకు పద్య చంద పాత్రతనింకన్. సత్యనారాయణ బురిశెట్టి హైదరాబాద్. దీటుగా వచనపు కవితను పోటెత్తడి కవుల యందు వ్యూహము పెరుగన్ పోటీ కవితల యందున పాటించకు పద్య చంద పాత్రతనింకన్. వచ్చే పక్షానికి సమస్య ద్రోవది సభ నెగువ జూడ ద్రోవది ఎట్లే. డాక్టర్ రాముడుగు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్ నుండి. మేటి యతి మైత్రి పృచ్ఛక పాటించకు పద్య చంద పాత్రతనింకన్. ధాటి పరీక్షవధానికి సూటిగా యశమౌను ప్రతిభ సుందరమౌగా. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు విజయవాడ.
1: शायद इस भरोसे को नए चेहरे मिले हैं. As you know, popular sports like badminton, hockey, cricket, table tennis and wrestling are not a part of Commonwealth Games or the 22nd Commonwealth Games in Glasgow. But the absence of these sports have been a blessing in disguise for some of the lesser known sports. Para powerlifting, artistic gymnastics, swimming and lawn bowls are now making headlines and our athletes representing India in these sports are showing what they are capable of.
2: ये वो खेल और खिलाड़ी हैं जिन्हें अक्सर बड़ी सुर्खियों के पीछे जगह बनानी पड़ती थी. इस बार मंच उनके सामने है. अब देखना ये है कि कौन इस मौके को दोनों हाथों से थामकर.
0: జమ్ము రామునాయుడు గారు ఆంజనేయపురం చీపురుపల్లి నుండి. నాటక కళా సమితిలో నాటక పద్యాలు పాడు నాటి దినాల పాటించను గమకములన్ పాటించకు పద్య చంద పాత్రతనింకన్. కే ఈశ్వరపు గారు ఆలూరు కర్నూలు జిల్లా నుండి. పోటీ రాగా లాపనమేటి యుతాళంబునందు మెచ్చడి విధము పాట గమకములు పాడుము పాటించకు పద్య చంద పాత్రతలింకన్. కొత్త కాపు గోవిందరెడ్డి గారు హోసూరు కర్నూలు జిల్లా. చాటించు నీతిహాస్యపు ధాటికి పల్లెంత నవ్వు తలపున జేర్చున్ ఆటట తోల్బొమ్మలు ఎట పాటించకు పద్య చంద పాత్రతలింకన్. తణుకు నుండి సోమంచి పురుషోత్తం గారు. ధాటిగా పద్యము చెప్పుచు సూటిగా యతి ప్రాసగణము శోభలనిచ్చును చేటగు శాస్త్ర విహీనత పాటించకు పద్య చంద పాత్రతనింకన్. శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం తణుకు నుండి. మాటలు నేర్చడి పాపగు తేటగా ముద్దులు చిలుకుచు తేనెలు పంచన్ దాటగా నియమములన్నీయు పాటించకు పద్య చంద పాత్రతనింకన్. కుప్ప జయలక్ష్మి గారు క్రాన్బరీ న్యూజెర్సీ. సాటిగా గణములు పేర్చుటె దీటగు పద్యమున భావదీప్తి వరలకన్ తూటుబడు పద్యము వృధా పాటించగు పద్య చంద పాత్రతనింకన్. నాగమంజరి గారు శృంగవరపుకోట నుండి. ధాటిగా పద్యము చెప్పుచు పాటి

0: ఆలోచించ కుపద్య ఛంద పాత్రత నింకన్ తాటించకు కవివర్యుకు వాటిల్లెను పాదరక్ష వాద్యము మోమున్. ఛందస్సు పాటించకపోతే పాదరక్ష మోమున ఎలాగ తగులుతుందో. చిన్న అక్షరాన్ని ఇట్నించటు జరిపి పాటించకు పద్యఛంద పాత్రత లింకన్ అన్నది సమస్య అయితే పాటించ కుపద్యఛంద పాత్రత లింకన్ అని పూరించారు. చాలా బాగుంది. ఇవి గత పక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణలు. వచ్చే పక్షానికి సమస్య మరొక్కసారి. ద్రోవది సభ నెగువ చూడ ద్రోవది అట్లే. ద్రోవది ద్రోణుడిలో ద్రో రాయాలి. సభ నెగువ చూడ మళ్ళీ ద్రోణ శబ్దంలో ద్రోయే. ద్రోవది ఎట్లే ద్రోవది సభ నెగువ చూడ ద్రోవది ఎట్లే. ఈ సమస్యకు వచ్చే పక్షానికి మీ సమర్థమైన సమార్ద్రమైన పూరణల్ని కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమం కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం 5300003 చిరునామాకు పంపించండి. ఆ కవన విజయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే వరకు నీ పదపద్మరేణువు మనీషి జనంబులచే మనోమహీ స్థాపితమై మనోజ్ఞ కవితాలతగా తదుక్తి పల్లవం పో పికవాణి వాణి ప్రియమొప్పగ నీవును దాల్తుగా శిరశ్చాపల నిర్గతామర కుజ ప్రసవం బగు నీ శ్రవంబునన్. కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమంలో పాల్గొన్న కవి కోవిదులందరికీ కూడా పునఃశుభాభివాదాలతో స్వస్తి.
1: ఇంతవరకు కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు. ముందుగా భూ కైలాస్ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట.

విన్న పాట భక్త తుకారం చిత్రం నుంచి వి రామకృష్ణ పాడారు. తర్వాత లవకుశ చిత్రం నుంచి ఘంటసాల పీలీల మల్లిక పాడిన పాట.

విన్న పాట శ్రీ షిర్డీ సాయిబాబా మహోత్సవం చిత్రం నుంచి పి సుశీల బృందం పాడారు. పుష్పాంజలిలో చివరగా వినబోయే పాట శ్రీ కనకదుర్గ పూజా మహిమ చిత్రం నుంచి మాధవపెద్ది సత్యం పిబి శ్రీనివాస్ పాడిన పాట.

0: can feel the instrument channeling the collective grief of the band. Vishwanathan Anand becomes FIDE interim president, reports a pioneer. Jurgen Klopp named new Germany football coach, informs Hindustan Times. And finally, spectacular cultural mix gives Commonwealth Games a fresh start, writes the Asian Age. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Government approves anti-paper leaks draft bill for stricter punishment. Legislation likely to be introduced in Parliament next week. Prime Minister Narendra Modi thanks youngsters for the suggestions to his video on proposed reforms against paper leaks issue, says relations will continue with more bonding. Government and CJP to hold third round of talks today. President Draupadi Murmu conferred Doctor Honoris Causa in Romania for a distinguished public service. New Delhi strongly condemns attack on commercial vessel in the Black Sea, claiming life of an Indian seafarer. Heavy rainfall expected in parts of Gujarat, Konkan, Goa and Odisha. And in the Commonwealth Games, Jhandu Kumar clinches bronze medal for India in the men's heavyweight para powerlifting. And with that, we end the morning news. Have a nice day.
2: Samachara Lake Winteru. Rachina, Sri M. Manohar.
3: అనంతపురం జిల్లాలో ఘనంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమం, విబిజీ రామ్జీ అమలు కార్యక్రమం, పిఎం విశ్వకర్మ అవుట్రీచ్ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని రాష్ట్రపతి ద్రౌపది మురుము అన్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం జిల్లా జంతులూరులో ఉన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 2020 నుండి 2026 వరకు విశ్వవిద్యాలయంలో డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పథకాలను అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ నెల 2వ తేదీ దేశవ్యాప్తంగా విబిజీ రామ్జీ కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలోని 60 గ్రామంలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంలో 125 రోజుల వేతన ఉపాధి హామీ ఉంటుందని తెలియజేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు సాధారణ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించేలా చేయడం, ప్రతి విద్యార్థికి అవసరమైన విద్య, వైద్య, పునరావాస సహాయక సేవలను అందించడం సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంట్ సభ్యులు ఏ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 3వ తేదీన అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్, సమగ్ర శిక్ష జిల్లా అధికారి శైలజతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 478 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం లీడ్ బ్యాంక్ మేనేజర్ మారుతి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ అనంతపురంలోని యూనియన్ బ్యాంక్ కార్యాలయంలో నిర్వహించిన పిఎం విశ్వకర్మ అవుట్రీచ్ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ, ఎంఎస్ఎంఈ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పిఎం విశ్వకర్మ లబ్ధిదారులకు లోన్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పిఎం విశ్వకర్మ పథకంలో భాగంగా వివిధ చేతి వృత్తుల యందు శిక్షణ పొందిన లబ్ధిదారులకు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులపై వార్డన్లు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీ కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేస్తోందని, వాటితో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తోందని అన్నారు. విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 18వ తేదీ ఎల్లనూరు మండలం కేంద్రంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీ కార్యక్రమంలో సింగనమల శాసనసభ్యులు బండారు శ్రావణిశ్రీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 19వ తేదీ అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

0: రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యారంగంలో నూతన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. విద్యార్థుల కోసం ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం కూడా ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల్ కేశవ్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన అనంతపురంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నామని, తక్కువ సమయంలోనే ప్రజల సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు బయోమెడికల్ వేస్ట్ డిస్పోజబుల్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ తెలిపారు. ఈ నెల 21వ తేదీన అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో సంబంధిత అధికారులతో స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోమెడికల్ వేస్ట్ కలెక్షన్ డిస్పోజబుల్కు సంబంధించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనలను అనుసరిస్తూ మెడికల్ వేస్ట్ డిస్పోజల్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కదిరి గోపాలనాథ్ గారి సాక్సోఫోన్ వాదనం వింటారు. శ్రీ కె గోపాలకృష్ణన్ సహకార సాక్సోఫోన్, శ్రీ టిఎన్వి స్వామి క్లారినెట్, శ్రీ ఎస్ పుట్టారాజు, శ్రీ వి మణి తవిల్. ముందుగా మేలుకో బౌలిరాగం, ఖండచాపు తాళం.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు శ్రీ కదిరి గోపాలనాథ్ గారి సాక్సోఫోన్ వాదన విన్నారు, శ్రీ కె గోపాలకృష్ణన్ సహకార సాక్సోఫోన్, శ్రీ టిఎన్ విస్వామి క్లారినెట్, శ్రీ ఎట్ట ఎస్ పుట్టారాజు మరియు శ్రీ వి మణి తవిల్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి. ముందుగా ఒక ప్రకటన.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం. పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా తాము కోరిన పాటలను వినవచ్చు. శ్రోతలు డయల్ చేయవలసిన నెంబర్లు 0891-2727-2444, 0891-2727-2888. ముందుగా

0: హలో, నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి
1: హలో
0: మాట్లాడుతున్నారు?
1: నమస్తే వెంకటరెడ్డి సార్. హలో
0: నమస్తే
1: హలో
0: అండి, చెప్పండి, ఏ సినిమాలో
1: హలో
0: పాట కావాలమ్మా?
1: మాకు
0: హలో,
1: సినిమా లేదండి. భలే మంచి రోజు అన్న పాట కావాలి సార్.
0: భలే మంచి రోజు
1: మీకు
0: చిత్రంలో ఉంది. ఏం పాట,
1: అవునండి సార్,
0: ఏం పాట
1: మీకు
0: అమ్మా?
1: ముందుగా భలే మంచి రోజు వసంత అయిన రోజు అన్న పాట. హలో హలో హలో హలో
0: హలో.

0: నమస్తే సార్.
1: నమస్తే అండి, చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?
0: సింగిల్గా పెళ్ళాక ఏదో శుభాకాంక్ష అండి.
1: చెప్పండి చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?
0: మాకు జరిగిన కథ సినిమా లేదండి, మరి మంచి రోజన్న పాట కావాలి సార్. ఈ పాట చూసాం అందరి కోసం అండి.
1: జరిగిన కథ చిత్రంలో పాట
0: అవునండి సార్.
1: ఓకే, భలే మంచి రోజు కావాలా?
0: అవునండి సార్.
1: సరే వినండి మీకు కావాల్సిన పాటని.
0: అలాగే
1: రైట్, ధన్యవాదాలు.

0: హలో, నమస్తే అండి.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, నేను భోగాపురం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కామీ చెట్టు అండి.
0: చెప్పండి
1: సార. మాకు ప్రేమ కానుక సినిమా నుంచి ఓ పాట ఇవ్వండి సార్.
0: ప్రేమ కానుక చిత్రం నుంచి ఏం పాట అండి?
1: ఈ కొండ కొనాలి.
0: అలాగేనండి, తప్పకుండా వినండి.
1: ఓకే,
0: వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలు.

0: హలో, నమస్తే వెంకటేష్ సార్.
1: నమస్తే అమ్మ, చెప్పండి.
0: శుభోదయం
1: శుభోదయం, చెప్పండి.
0: సార్. ఉదయం మీరు కైకాల సత్యనారాయణ గురించి చెప్పారు కదా, జయంతి అని. మీకు నా ధన్యవాదాలు సార్. అయితే నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీ ఫోన్ చేస్తున్నాను.
1: చెప్పండి అమ్మ.
0: మా మనవరాలు పుట్టినరోజు సార్, ఇవాళ 11 సంవత్సరాలు. ఆ సందర్భంగా సుస్వాగతంలో పాట అయ్యాడు సార్. హ్యాపీ హ్యాపీ బర్త్డే.
1: అలాగే, థ్యాంక్
0: యూ వెరీ మచ్ సార్.
1: అలాగేనమ్మా, వినండి. ధన్యవాదాలు.
0: చాలా

0: హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: విజయనగరానికి మాట్లాడుతున్నానండి. నా పేరు చెల్లిచాల పద్మావతి అండి.
0: ఏ సినిమాలో పాట కావాలమ్మా?
1: రంగుల రౌడి సినిమాలో అది రోజాబీలి వెన్నెల ఆకాశ పాట.
0: అలాగేనండి, వినండి.
1: నమస్తే, ఉంటాం.
0: నమస్తే అండి, ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి. సినిమాల పాట కావాలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: క్రాఫ్ట్ నుంచి అండి, నా పేరు సుబ్బలక్ష్మి అండి.
0: చెప్పండి సుబ్బలక్ష్మి గారు.
1: సినిమా లేదండి, గోదావరి నచ్చే గోదావరి పాట కావాలి సార్. పాట మీకోసం, రేడియో అందరి కోసం.
0: అలాగేనండి, వినండి. ధన్యవాదాలు.
1: అంతే.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
1: ముందుగా మన శ్రోతలందరికీ మీకు తొలి ఏకాదశి పండుగ పర్వదిన శుభాకాంక్షలు సార్.
0: ధన్యవాదాలు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ సినిమాలో పాట కావాలి?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపోలు అని మాట్లాడుతున్నాను సార్. ముగ్గులు మునగాళ్ళ మూవీ నుంచి కొట్టో కొట్టో కొబ్బరికాయ ప్రేమకు ముందు ఆ పాట వినిపించాను సార్.
0: అలాగేనండి, వినండి. ధన్యవాదాలు.
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వజ్రకొత్త నుంచి రవికుమారు, బైపల్లి నుంచి నాగేశ్వరరావు గారు.
0: అలాగేనండి.
1: మీకోసం, మా కోసం, ఇంటున్న అందరి కోసం.
0: అలాగేనండి, వినండి. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాయ్ సార్.

ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో,
4: నమస్తే సార్.
3: నమస్తే అండి, చెప్పండి.
4: ఉమా చండి గౌరి శంకురల కథలో ఏమిటో ఈ మాయా అనే పాట వినిపించండి సార్.
3: అలాగేనండి.
4: నా పేరు పుల్లన్న సార్.
3: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: గ్రామము అనంతపురం జిల్లా సార్.
3: ఎక్కడి నుంచి అండి?
4: సనప గ్రామము అనంతపురం జిల్లా సార్.
3: అలాగేనండి, వినండి.
4: వందనాలు సార్.
3: వందనాలండి, నమస్కారం, ధన్యవాదాలు.
4: నమస్తే.

0: హలో
1: హలో, నమస్తే సార్. గుడ్ మార్నింగ్.
0: నమస్తే అండి, చెప్పండి.
1: ఈరోజు కైకాల సత్యనారాయణ గారి జయంతి అండి. వారు పై చిత్రీకరించిన సినిమా గోల నాగమ్మ, అందులో నుంచి సొమ్ముందా సోగ్గాడు, ఆ పాట సార్ వారికి జయంతి నివాళి అర్పిస్తున్నాము.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి?
1: నా పేరు బాలరాజ్ అండి, వనస్థలిపురం హైదరాబాద్ సార్.
0: అలాగే, వినండి బాలరాజు గారు పాట.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలు.

0: మాట కేలా పిలుపులేలా ఆపలేని అరుపులేలా పోపలేని పులుపులేలనే పులుపు చూడవే
1: కమ్ముందా కొగ్గాడా.

0: ఆట సోకే చేత ఈ పొద్దు ఆ పొద్దు నీయాటని సయ్యాటని.
1: హలో,
2: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
1: శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి
2: సార్? పెళ్లి సందడి ఈ చిత్రంలో రమ్యకృష్ణ లాగా ఉంటుందా ఆ పాట కావాలి సార్?
1: అలాగేనండి, వినండి.
2: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

పాటల పల్లకిలో శ్రోతలు మరిన్ని పాటలని 10:15 వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10:00కి వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వీటి మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించడంతో ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేస్తుండగా, బదులుగా అమెరికా సైనిక స్థావరాలు, నౌకాదళ ఆస్తులపై ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. అమెరికాతో కుదిరిన ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం కింద తమ బాధ్యతలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజిం గరీబ్ అబాదీ వెల్లడించారు. రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో అమెరికా ఒప్పందంలోని తన బాధ్యతలను ఉల్లంఘిస్తూ దూకుడు చర్యలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఇక ఇరాన్ జరుపుతున్న దాడుల్లో కువైట్లో అత్యధిక నష్టం సంభవించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. కువైట్లోని డీసాలినేషన్ సెంటర్తో పాటు చమురు ఉత్పత్తి కేంద్రం ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిందని కువైట్ అధికారులు వెల్లడించారు. ఇక తాము చేసిన దాడుల్లో ఇరాన్ నిఘా కేంద్రాలు, సైనిక రవాణా మౌలిక సదుపాయాలు, భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలు, సముద్ర సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. గత 2 వారాల్లో అమెరికా జరిపిన దాడుల్లో కనీసం 50 మంది మరణించగా 500 మందికి పైగా గాయపడినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. గత శనివారం ఒక వంతెనపై జరిగిన వైమానిక దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇక ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండకపోవడాన్ని తాను ఏమాత్రం పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిలువరించాలన్నదే తమ లక్ష్యమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అదేవిధంగా రష్యాపై ప్రతిపాదించిన ఆంక్షల బిల్లులో ఇరాన్ కూడా చేర్చాలని ట్రంప్ రిపబ్లిక్ పార్టీ సభ్యులకు సూచించారు. రష్యాపై ఆంక్షలకు సంబంధించిన బిల్లులో ఇరాన్పై కూడా నిబంధనలు పొందుపరచాలని స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతున్న యమెన్ హౌతీ తిరుగుబాటు దళాలు సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధాన్ని ప్రకటించాయి. యమెన్పై విధించిన దిగ్బంధానికి, అలాగే సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ తెలిపారు. సౌదీ అరేబియాపై సముద్ర పరిమితులు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఇది ప్రత్యుత్తర చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఎర్ర సముద్రాన్ని ఎడెన్ గల్ఫ్తో అనుసంధానించే అరేబియా ద్వీపకల్పం దక్షిణ అంచున ఉన్న కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్ మందెబ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12% సరుకు రవాణా ఈ సముద్ర మార్గం ద్వారానే సాగుతోంది. ఇక ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి ఇప్పటి వరకు సుమారు 3,750 కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చు చేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిన అదనపు నిధుల అభ్యర్థనపై సెనేట్ అప్రోప్రియేషన్స్ కమిటీ నిర్వహించిన విచారణలో ఆయన వివరాలను వెల్లడించారు. హార్మో జలసంధి ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో అత్యవసర అవసరాల కోసం దాదాపు 8,800 కోట్ల అమెరికన్ డాలర్ల అదనపు నిధులను ట్రంప్ ప్రభుత్వం కోరుతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన సైనిక వ్యయాలతో పాటు సెప్టెంబర్ 30 వరకు సైనికుల వేతనాలు, నిర్వహణ, కార్యాచరణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ అంచనా రూపొందించినట్లు హెక్సెత్ తెలిపారు.
1: Well, that 75 is, there's plans and designs on that, part of the rebuild of our military, which had to be undertaken. And so the One Big Beautiful Bill gave us specific avenues. I'd have to get you the exact numbers of what that is left. This is rebuilding our military from what was not funded in the past under the Biden administration. So this is from 2026, One Big Beautiful Bill, which helped move the president's priorities like Golden Dome for America, move away from all the woke priorities of what the Biden administration was pursuing. Senator, the estimate we have as of today is 37.5 billion.
0: అయితే అమెరికా ప్రతినిధుల సభ 1.15 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన రక్షణ విధాన బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది. అమెరికా ఇజ్రాయెల్ సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే ప్రతిపాదనలను కూడా ఈ బిల్లులో చేర్చారు. ఈ బిల్లు తదుపరి ఆమోదం కోసం అమెరికా సెనేట్కు వెళ్లింది. అయితే ఈ చట్టం ద్వారా అమెరికా సైనిక దళాలకు మరింత మద్దతు లభించడంతో పాటు అణు నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, క్షిపణి నిరోధక వ్యవస్థలను మరింత పటిష్టం చేయడం సాధ్యమవుతుందని రిపబ్లిక్ పార్టీ సభ్యులు తెలిపారు. రష్యాపై యుక్రెయిన్ శనివారం రాత్రి జరిపిన డ్రోన్ దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. యుక్రెయిన్కు చెందిన డ్రోన్లు రష్యాలోని ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థకు చెందిన 2 భారీ గిడ్డంగులను లక్ష్యంగా చేశారు.

0: చేస్తున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. కొటోవస్క్ పట్టణంలో ఉన్న గిడ్డంగిలో రాత్రి విధుల్లో ఉన్న 7 కార్మికులు మృతి చెందగా 25 మంది గాయపడ్డారు. మరొకటి మాస్కో సమీపంలోని ఎలక్ట్రోస్టాల్లో ఉన్న గిడ్డంగిలో ఒక కార్మికుడు మరణించగా 36 మంది గాయపడ్డారు. డ్రోన్ తయారీకి అవసరమైన నిషేధిత విడిభాగాలు, నావిగేషన్ పరికరాల సరఫరాకు ఉపయోగిస్తున్న 2 కీలక లాజిస్టిక్స్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించామని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. అయితే యుక్రెయిన్ జరిపిన దాడికి రష్యా కీవ్ నగరంపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. యుక్రెయిన్ దేశవ్యాప్తంగా 41 క్షిపణులు, 125 డ్రోన్లను రష్యా ప్రయోగించింది. వీటిలో అత్యధిక క్షిపణులు రాజధాని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడులు యుక్రెయిన్ సైన్యానికి చెందిన కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించినవేనని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా రష్యా నల్ల సముద్ర తీరంలోని కాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం సిపిసి టెర్మినల్ వద్ద నిలిపి ఉంచిన 2 చమురు ట్యాంకర్లపై జరిగిన దాడి కారణంగా అక్కడ చమురు లోడింగ్ కార్యకలాపాలు నిలిచిపోయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నాయకుడు ఆండీ బార్నమ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద తను చేసిన ప్రసంగంలో రాజకీయాలను సమస్యల పరిష్కారానికి మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దుతానని, తన నాయకత్వం దేశానికి ఒక కీలక మలుపుగా నిలుస్తుందని బర్నం పేర్కొన్నారు. అదేవిధంగా జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలని, బ్రిటన్ మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా అందరూ కలిసి కృషి చేయాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆండీ బర్నం పిలుపునిచ్చారు.
1: Resolution. It requires my generation of politicians to raise our game and rise to the new challenge. Britain needs to show the world that we can regain our stability once again, and that is our challenge, to make politics work, to make it work better.
0: ఇక అంతకుముందు కీ స్టార్మర్ ప్రధానమంత్రి హోదాలో 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి ప్రసంగిస్తూ లేబర్ పార్టీ నాయకుడు ఆండీ బర్నంకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. వెనిజువేలాలో గత నెల సంభవించిన వరుస భూకంపాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,069 చేరింది. ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిక్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రకృతి విపత్తులో 16,740 మంది గాయపడగా 6,462 మందిని సురక్షితంగా రక్షించారు. రాజధాని కారాకస్తో పాటు లాగ్వైరా, మిరాండా, అరాగ్వా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 107 తాత్కాలిక సహాయ శిబిరాల్లో ప్రస్తుతం 21,235 మంది ఆశ్రయం పొందుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే భూకంప బాధితులకు మానవతా సహాయం అందించిన 28 దేశాలకు వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ కృతజ్ఞతలు తెలిపారు. కారాకస్లోని సహాయ సామగ్రి సేకరణ కేంద్రాన్ని సందర్శించిన ఆమె విదేశాల నుంచి వచ్చిన 2,000 టన్నులకు పైగా సహాయ సామగ్రిని వర్గీకరించి తాత్కాలిక శిబిరాల్లో ఉన్న బాధితులకు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణ అమెరికా దేశమైన గయానాలో 116 మంది ప్రయాణికులు సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీ పడవ పొమరెన్ నది సమీపంలో శనివారం బోల్తా పడింది. గయానా తీరంలో మునిగిపోయిన ఈ ఫెర్రీ ప్రమాదంలో ఇప్పటివరకు 67 మందిని సురక్షితంగా రక్షించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఫెర్రీలో ప్రయాణిస్తున్న 116 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బందిలో 15 మంది చిన్నారులతో సహా 67 మందిని రక్షించగా ఇంకా పలువురు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. కెనడా నుంచి దిగుమతయ్యే పలు ఉత్పత్తులపై 50% సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఉత్పత్తులపై కెనడా వివక్షపూరిత వైఖరిని కొనసాగిస్తోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కొత్త సుంకాలు మరో 30 రోజుల్లో అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ వెల్లడించింది. ఈ నిర్ణయంపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికా చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని, అవి అమెరికా మెక్సికో కెనడా ఒప్పందం స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. గత 18 నెలలుగా అమెరికా తన వాణిజ్య సంబంధాలను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కెనడా ఇప్పటికే పలు సమగ్ర ప్రతిపాదనలు సమర్పించిందని, చర్చలను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పశ్చిమాఫ్రికా దేశాల ఆర్థిక సమాఖ్య ఈకోవాస్ నూతన అధ్యక్షుడిగా సెనెగల్ అధ్యక్షుడు బసీరో ఫాయే ఎన్నికయ్యారు. సియరా లియోన్లో ఆదివారం జరిగిన ఈకోవాస్ 69వ సాధారణ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సభ్య దేశాల అధినేతలు, ప్రభుత్వ అధినేతల సమావేశంలో ఫాయేను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. భద్రతా సవాళ్లు, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ఇబ్బందులు, అలాగే మాలి, బుర్కినాఫాసో, నైజర్ దేశాలు ఇకోవాస్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టడం సంస్థకు కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. ఫ్రాన్స్లో 15 సంవత్సరాలలోపు పిల్లలు సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించకుండా నిషేధించే చారిత్రాత్మక బిల్లు

0: బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఫ్రాన్స్ పార్లమెంట్లోని ఉభయ సభలు ఈ బిల్లుకు మద్దతుగా ఓటు వేశాయి. ఈ చట్టం ప్రకారం పాఠశాలల్లో విద్యార్థులు మొబైల్ ఫోన్లు ఉపయోగించడాన్ని కూడా నిషేధించారు. ఈ నిర్ణయంతో సామాజిక మాధ్యమాల వినియోగంపై సమగ్ర నిషేధాన్ని ఆమోదించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా ఫ్రాన్స్ నిలవనుంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నగరంలో తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం గురువారం జరిగింది. ఈ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక రాజకీయ ఆర్థిక భద్రతా అంశాలపై చర్చించే అత్యున్నత వేదికలలో ఒకటి. ఈ సమావేశంలో ఆసియాన్ సభ్య దేశాలతో పాటు భారత్, అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యా తదితర దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం తరపున విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఈస్ట్ ఆసియా సమ్మిట్ ప్రారంభోపన్యాసంలో ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రి లాజరో ప్రసంగిస్తూ,
1: As we begin this meeting, we are from the outbreak of the COVID-19 pandemic, the escalation of conflicts in many parts of the world, the tariff wars of last year, the crisis in the Middle East, and not to mention the increasing frequency and intensity of natural disasters, as well as opportunities and threats posed by emerging dual-use technologies. The past decade has been upending the prevailing global order in profound, turbulent, and often irrevocable ways. Not despite these challenges, but because of them. Forums such as the East Asia Summit that we get to discuss decisions that can ultimately steer us towards stability, certainty, and predictability. The prevailing global order in profound, turbulent, and often irrevocable ways. The EAS is supported by implementation with practical cooperation in diverse work streams such as peace and security, connectivity, economic cooperation and trade.
0: ఈ సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, సముద్ర భద్రత, సరఫరా గొలుసుల బలోపేతం, ఉగ్రవాద నిరోధక చర్యలు, సైబర్ భద్రత, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, ఆహార భద్రత వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సముద్ర రవాణా స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కాపాడాల్సిన అవసరాన్ని కూడా సభ్య దేశాలు ఉద్ఘాటించాయి. ఫిలిప్పీన్స్ పర్యటన సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ను కలిసి ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించేందుకు భారత్ పూర్తి మద్దతును ప్రకటించారు. అదేవిధంగా నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ తో సమావేశమైన జయశంకర్ భారత నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. సెమీకండక్టర్లు, జలవనరుల నిర్వహణ, గ్రీన్ హైడ్రోజన్, ఆరోగ్య రంగం, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. భారత్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతం నూరిస్తాన్ ప్రావిన్స్ లో కుండపోత వర్షాలతో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడగా 100 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఫుట్బాల్ ప్రపంచకప్ 2026 విశ్వ విజేతగా స్పెయిన్ నిలిచింది. అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ 1-0 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించింది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినో చేతుల మీదుగా స్పెయిన్ జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఇక మరోవైపు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2026 ప్రారంభమయ్యాయి. ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తరపున మొత్తం 125 మంది అథ్లెట్లు వివిధ ఈవెంట్లలో పథకాల కోసం పోటీ పడనున్నారు. ఇందులో 77 మంది పురుషులు ఉండగా 48 మంది మహిళా అథ్లెట్లు కూడా పాల్గొంటున్నారు. కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకి పాటల పల్లెకి కార్యక్రమానికి పునఃస్వాగతం. హలో,
3: నమస్తే సార్.
2: నమస్తే అండి.
3: నా పేరు అనుపోజ్ లక్ష్మణ్ రావు.
2: లక్ష్మణ్ రావు గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: రామటాక్సీ అండి. అక్కడి నుంచి మాట్లాడుతున్నానండి. చేతం చెప్పండి. నాకు రాయదీపం సినిమాలో పాతగా తెల్లవారి నెలవారే
2: రాగదీపం చిత్రం నుంచి తెల్లవారే.
3: సార్ మీ పేరు ఏమిటండి?
2: వినండి, పాట వినండి మళ్ళీ. రైట్, ధన్యవాదాలు.
3: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి.
1: మీ పీఠాపురం నుంచి మాట్లాడుతున్నాయండి.
0: మీ పేరు?
1: ఆ పేరు రాజేష్ అండి.
0: చెప్పండి రాజేష్ గారు.
1: మూగ మనసు నుంచి పాట కావాలండి.
0: మూగ మనసులో చిత్రం నుండి ఏం పాట అండి?
1: గౌరమ్మ నీ మొగుడెవరమ్మ మనసు.
0: అలాగేనండి, వినండి.
1: థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలు.
1: అలాగే.

0: హలో
1: హలో, నమస్తే సార్. బాగున్నారా?
0: నమస్తే అండి. బాగున్నాం. బాగున్నారా మీరు?
1: మేము బాగున్నాం. మీ కార్యక్రమాలు
0: చెప్పండి.
1: చాలా బాగున్నాయి, చక్కగా వింటున్నాం మేము.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?
1: నా పేరు ఎం మిర్చారమణ, ఎలమంచిలి ఏరియా పెదపిల్లి.
0: రమణ గారు చెప్పండి.
1: కెప్టెన్ నాగార్జున, అది నువ్వు నేను ఎవరంటే సాంగ్ కావాలి సార్.
0: అలాగేనండి, వినండి రమణ గారు.
1: థ్యాంక్స్ అండి.
0: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నా పేరు హైమ, చీపురుపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి.
1: మాకు అదే శ్రీవారి శ్రీరామనాకలో ఏదో సాంగ్ అయ్యింది.
0: అలాగే వినండి అమ్మా. ధన్యవాదాలు.
1: అందరికోసం అయ్యాను, మీకోసం.
0: అలాగేనమ్మా, ధన్యవాదాలు.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి సార్.
1: అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: మధుసూదన్ గారు చెప్పండి.
1: ప్రాణం ఖరీదు సార్ సినిమా వచ్చేసి, అందులో వచ్చేసి ఏతనే చేతోడినా ఏరు ఎండదనే సాంగ్ ఉంటుంది సార్. మన విశాఖపట్నం రేడియో వింటున్న శ్రోతలు అందరి కోసం, మీకోసం, మా కోసం సార్.
0: తప్పకుండా మధుసూదన్ గారు వినండి పాట.
1: ఓకే సార్,
0: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: సార్, సాయి చంద్ర సార్, నెల్లూరు నుంచి.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?
1: అల్లరి ప్రియుడు మూవీ. బర్త్డే సార్.
0: అల్లరి ప్రియుడు చిత్రం నుంచి బర్త్డే పాట. సరేనండి, వినండి. ధన్యవాదాలు, నమస్తే.

0: హలో
1: హలో నమస్కారం సార్.
0: నమస్తే అండి.
1: సార్ సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి సార్.
1: సార్ మన ఆకాశవాణి శ్రోతలకి మీకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ వెంకటేశ్వర వైభవ

గోరింటాకు అతివిల అందాలను మరింత పెంచేది. ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు పెట్టుకొని స్త్రీలు అతివులు ఉండరు. ఈ చిత్రం గోరింటాకు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట. సంగీతం కేవి మహాదేవన్, సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి.

కన్నెపిల్లలు అందాలతో ఆటపాటలతో సరదాగా ఆట పట్టించుకునే చిలిపి చేష్టలతో సాగిపోయే పాట. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి పి సుశీల, బి వసంత పాడిన పాట. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం ఆత్రేయ.

అందమైన పవిత్రమైన ప్రేమ. ఆ ప్రేమని తెలియపరుస్తూ చక్కని నదితో పోలిస్తూ సాగిపోయే పాట. చక్రవాకం చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట. సంగీతం కేవి మహాదేవన్.

చక్కని కుటుంబ కథ చిత్రాలలో ఒకటి ఉండమ్మ బొట్టు పెడతా. ఈ ఉండమ్మ బొట్టు పెడతా చిత్రంలో సంక్రాంతి పాటలు, మనసుని హత్తుకునే ఎన్నో రకాలైన పాటలున్నాయి. ఆ పాటల్లో ఒక మంచి గీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. సంగీతం కేవి మహాదేవన్.

అపార్థాలకి పంతాలకి ఒక చక్కని ప్రేమకి అద్దం పట్టే చిత్రం జీవనజ్యోతి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం కేవీ మహాదేవన్.

అందం, చదువు, ఆట పట్టించే గుణం, ఇవన్నీ అమ్మాయిల్లో ఉంటే ఎంత బాగుంటుందో. పాత చిత్రాల్లో కూడా మనకి కనిపించే ఈ అందం, చదువు, తెలివితేటలు ఉన్న అమ్మాయిలు, చదువుకున్న అమ్మాయిలు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం.

లేత మనసులు. చిన్నపిల్లల మనసు ఎంత సున్నితంగానో ఎంతో సుతిమిత్తంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఆ మనసులో ఏదైనా చిన్న గాయం అయితే ఎంతలా పరితపించిపోతారో తల్లిదండ్రుల ప్రేమకి ఈ చిత్రంలో మనకు తెలుస్తుంది. లేత మనసులు చిత్రానికి పి సుశీల పాడిన పాట వింటారు. ఎం విశ్వనాథం సంగీతం.

ప్రేమని పూర్తిగా వ్యక్తపరచలేక, అలా అని మనసులోని దాచుకోలేక సతమతమయ్యే ఓ అమ్మాయి. తాను ప్రేమించే ప్రేమని వ్యక్తపరుస్తూ ఓ మంచి పాట. ఆఖరి పోరాటం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి. వినండి.

ని అద్దం పట్టేలా తన భావాల్లో వ్యక్తపరుస్తూ ఒక మంచి గీతం. అది రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం ఇళయరాజా.

విన్నపాట రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. సంగీతం బప్పి లహరి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

పంతాలకి, పట్టింపులకి, మోగ ప్రేమకి, త్యాగానికి గుర్తుగా నిలిచే చిత్రం అశ్వమేధం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, సంగీతం ఇళయరాజా.

ఓ చక్కని జంట. ఆ జంట మధ్య ఆడంబరాలతో కూడుకున్న పంతం. నేనే పైచేయిగా ఉండాలనేటటువంటి ఆ పంతానికి ప్రేమ కూడా చాలా ముఖ్యం అని తెలిపే చిత్రం దొంగమొగుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం అందించారు. సంగీతం కె చక్రవర్తి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి. చివరిగా వినండి

0: rains in Gujarat. Five deaths confirmed so far by State Relief Commissioner. The IMD has forecast very heavy rainfall today in parts over Gujarat, Konkan and Goa, Madhya Maharashtra, Odisha and Rajasthan. Dev Shayani Ashadhi Ekadashi, one of the most sacred observances dedicated to Lord Vishnu, is being observed today. Prime Minister Narendra Modi extended his greetings to the citizens on the sacred occasion. In men's cricket, India will take on hosts Zimbabwe in the second T20 international of the three-match series at Harare at 4:30 p.m. Indian time in the afternoon. In squash, India's Anahat Singh created history by reaching the women's singles final of the World Junior Championships after defeating Egypt's Barb Same 3-1 in the semi-final at Ontario in Canada. The 18-year-old became the second Indian player to enter the final of this prestigious tournament. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి చిత్రగీతాలు వింటారు.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: గోదావరి చిత్రానికి సుజాత బృందం పాడిన పాట వింటారు. సంగీతం కెఎం రాధాకృష్ణ, రచన వేటూరి సుందరరామూర్తి.
3: అందంగా లేనా, అసలేం బాగాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు

రాబోయే చందమామ చిత్రానికి. ఉదిత్ నారాయణ్, సుజేత పాడిన పాట వింటున్నారు. సంగీతం మణిశర్మ, రచన వేటూరి సుందరమూర్తి.

తర్వాత దేవి పుత్రుడి చిత్రానికి కేకే ఉషా పాడిన పాట వింటున్నారు. సంగీతం మణిశర్మ, రచన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

సంతోషం చిత్రానికి రాజేష్ ఉష పాడిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్న సీజేపీ ప్రతినిధులతో ప్రభుత్వం ఈరోజు మరో దఫా చర్చలు జరుపుతుంది. వికసిత్ వైబ్రెంట్ గ్రామాల కార్యక్రమంలో ప్రధానమంత్రి రేపు పాల్గొని దేశవ్యాప్తంగా 400 మంది యువజనులతో ముచ్చటిస్తారు. ఈవేళ తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. భారత జింబాబ్వే జట్ల మధ్య 2వ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు హరారేలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేపర్ లీక్లు, పరీక్షా రంగాల్లోని అక్రమాలకు సంబంధించి కఠినమైన శిక్షలు ఖరారు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత చట్టాన్ని వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆకాశవాణికి తెలియజేశాయి. పేపర్ లీక్ కేసుల్లో కఠినమైన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును తీసుకురానున్నట్లు ప్రధానమంత్రి మోదీ నిన్న ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. కాగా పరీక్షా విధానంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA 47 మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ అధికారుల్లో కొందరిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోనున్నారు. పేపర్ లీక్ల వివాదంలో చిక్కుకున్న NTAను పూర్తిగా ప్రక్షాళన చేయడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. పేపర్ లీకులకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోకు ప్రజల నుంచి వచ్చిన స్పందన, సానుకూల సలహాల పట్ల ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్లమెంట్ జరుగుతున్న ప్రస్తుత సమావేశంలో వచ్చే వారం పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మోదీ వీడియో సందేశంలో చెప్పారు. ప్రధానమంత్రి తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ప్రకటించిన ఈ ముసాయిదా బిల్లుకు నిన్న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది.
2: థాంక్ యూ ఫ్రెండ్స్, మేరే జో వీడియో పోస్ట్ కియా థా ఉస్కో జిస్ ప్రకార్ సే ఆప్నే రిస్పాండ్ కియా, సకారాత్మక సుజావ్ దియే, థాంక్స్ టు ఎవ్రీబడి. యే ఆప్కా ప్యార్ బనా రహేగా, హమారా నాతా ఔర్ అధిక్ సక్రియతా సే జుడతా రహేగా.
1: నిన్న తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా విడుదల చేసిన కొత్త వీడియో సందేశంలో మన సంబంధాలు మరింత బంధంతో దృఢంగా కొనసాగుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 30 కోట్ల 30 లక్షల వ్యూస్ సాధించడం ద్వారా ఒక రీల్కు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న నూతన ప్రపంచ రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సృష్టించారు. దీనికి ముందున్న రికార్డు 30 కోట్ల వ్యూస్గా ఉంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులు నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం ఈరోజు మరో విడత చర్చలు జరుపుతుంది. అంతకుముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందాన్ని కలుసుకున్నారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను సమావేశంలో విన్నామని నడ్డా చెప్పారు. పరీక్ష పేపర్ లీక్లు అరికట్టేందుకు సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను తమ ముందుంచడంతో పాటు కొన్ని సంస్కరణలు కూడా సూచించిందని నడ్డా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం 2026లో పాల్గొని మాట్లాడతారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 400 మందికి పైగా యువజనులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026ను గత నెల 4వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. ఇందులో లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని 74 చైతన్య గ్రామాలున్నాయి. 3 లక్షలకు పైగా యువజనులు పాల్గొన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. స్థానికులతో కలిసి నివసించి స్వచ్ఛతా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన ప్రచారాలు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ కార్యక్రమాలు, స్థానిక కళాకారులతో సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలు సందర్శించడం తదితర అనేక కార్యకలాపాలను ఈ 400 మంది యువజనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక స్వరూపం, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ఆకాంక్షలపై ప్రత్యక్ష అవగాహన అందించడంతో పాటు సామాజిక

భాగస్వామ్యం, జాతీయ సమైక్యత, సరిహద్దు గ్రామాల వ్యూహాత్మక ప్రాముఖ్యతపైన లోతైన అవగాహనను పెంపొందించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈరోజు భక్తి, కరుణ శాశ్వతత్వానికి సంబంధించిందని మోదీ పేర్కొన్నారు. భగవాన్ విఠల ఆశీస్సులు ప్రజలకు ఆనందం, సామరస్యం, శ్రేయస్సు కలిగిస్తాయని, దేశాన్ని మెరుగైన సమాజంగా మలిచేందుకు దిశానిర్దేశం చేస్తుందని కూడా ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విఠల్ భగవానుడు, మాతా రుక్మాయి అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు, కొత్త ఉత్తేజం నింపాలని అమిత్ షా ఆకాంక్షించారు. తొలి ఏకాదశి పండుగ ప్రజల జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆకాంక్షించారు. తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చాతుర్మాస వ్రతాలు కూడా ఈరోజు ప్రారంభమయ్యాయి. జమ్మూకాశ్మీర్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత 6 రోజులుగా నిలిచిపోయిన వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్రను ఈవేళ తిరిగి ప్రారంభించారు. బల్తల్, పెహల్గాం 2 మార్గాల ద్వారా యాత్రను పునః ప్రారంభించినట్లు కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గర్గ్ ఆకాశవాణికి తెలియజేశారు. సురక్షితమైన యాత్ర కోసం యాత్రికులు యంత్రాంగం జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన చెప్పారు. ఈ ఉదయం జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి 6269 మంది యాత్రికులతో కూడిన కొత్త బృందం బయలుదేరింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత 6 రోజుల పాటు నిలిచివేసిన శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర కూడా ఈవేళ తిరిగి ప్రారంభమైంది. వాతావరణ పరిస్థితిని అధికారులు సమీక్షించి యాత్రికులకు మార్గం సురక్షితమని ప్రకటించిన తర్వాత తీర్థయాత్రను పునరుద్ధరించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. నిరంతరంగా కురుస్తున్న వర్షాలు, కొండ చర్యలు విరిగిపడ్డం, మార్గంలో ఆకస్మిక వరదలొచ్చే ప్రమాదం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా వైష్ణోదేవి యాత్రను కూడా నిలిపిచేశారు. మరోపక్క కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాలు, తీర కర్ణాటక ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ను పదవి నుంచి తొలగించారు. సంచలనాత్మకమైన ఆరోపణలపై జరిగిన ఓటింగ్లో సభ్య దేశాలు ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ను తొలగించాలని తీర్మానించడంతో బ్రిటన్కు చెందిన న్యాయవాది అయిన ఖాన్ను తన పదవి నుంచి తొలగించారు. ఒక మహిళా సహచరాలపై లైంగిక వేధింపుల ఆరోపణలను దాదాపు 2 ఏళ్లుగా కరీం ఖాన్ ఎదుర్కొంటున్నారు. ఆరోపణలను ఖండించిన కరీం ఖాన్ తన్ను తాను సమర్థించుకోవడానికి సరైన అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించి భారత్ పతకాల ఖాతాను తెరిచిన పారా అథ్లీట్ జుండు కుమార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్లో జుండు కుమార్ కాంస్య పతకం సాధించారు. ఈ ఘనత తన సామర్థ్యం, పట్టుదల, సంవత్సరాల క్రమశిక్షణకు ప్రతిబింబమని, ఆయన ప్రదర్శన అద్భుతమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఈరోజు హరారే వేదికగా జరిగే 2వ టీ20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గురువారం నాడు జరిగిన మొదటి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లో చేసిన అర్ధశతకం సహాయంతో 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో జింబాబ్వేతో జరిగిన 15 మ్యాచ్ల్లో భారత్ 12 సార్లు విజయం సాధించింది. విశేషాలు మరొకసారి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్న సీజేపీ ప్రతినిధులతో ప్రభుత్వం ఈరోజు మరో దఫా చర్చలు జరుపుతుంది. వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి రేపు పాల్గొని దేశవ్యాప్తంగా 400 మంది యువజనులతో ముచ్చటిస్తారు. ఈవేళ తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. భారత్ జింబాబ్వే జట్ల మధ్య

0: రెండవ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు హరారేలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, లలిత సంగీతం వింటారు. గానం కుమారి గొడవర్తి శ్రీహిత, శ్రీ యు శివ కీబోర్డ్, శ్రీ యు సూర్యనారాయణ తబల. ముందుగా ఏడేడు భువనాల శ్రీ ఎం రామకోటి రచన వినండి.

తర్వాత చల్లగాలినే పిల్లన గ్రోవిగా, రచన శ్రీ డాక్టర్ దాశరథి.

చివరిగా స్వప్న జగతిలో రచన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు.

మీరింతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో కుమారి గొడవర్తి శ్రీహిత గానం విన్నారు. శ్రీ యు శివ కీబోర్డ్, శ్రీ యు సూర్యనారాయణ గారి తబల. లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. చిత్రగీతాలు వింటారు.

మృగరాజు చిత్రానికి హరిహరన్ సాధన సర్గం పాడిన పాట వింటున్నారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సంజీవని అనే ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్దికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి గ్రోత్ ఇంజిన్గా నిలుస్తుందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఆలూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఆరోగ్య సేవలు సులభంగా అందించేలా సంజీవని అనే ఏఐ ఆధారిత సేవలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని ప్రజావేదిక వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ఆ తరువాత స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. గుంతకల్, బళ్ళారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వే లైన్లతో తూర్పు పడమర రైల్వే కారిడార్ బలోపేతం కావడంతో పాటు రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా ప్రాంతాల మధ్య రవాణా సౌలభ్యం పెరుగుతుందని తెలిపారు. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు మెరుగైన రవాణా అనుసంధానం లభించడంతో పాటు పారిశ్రామిక అభివృద్ది, సరుకు రవాణా వేగవంతం అవుతాయని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్దికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలోని సింహపురి ఈ బస్సు డిపో పవర్ రూమ్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం డిపోలో ఏర్పాటు చేసిన సబ్స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఈ బస్సు సేవా పథకం కింద రాష్ట్రానికి తొలిదశలో 750 ఈ బస్సులు మంజూరు అయ్యాయని, వాటిలో 100 బస్సులు విశాఖపట్నానికి కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుత బస్సులతో పాటు కొత్త ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, నాణ్యమైన, పర్యావరణహిత ప్రజా రవాణా సేవలు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గోదావరి, కృష్ణా డెల్టాల అధికారులతో ఆయన ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సీలేరు జలాలను గోదావరి డెల్టా ఖరీఫ్ అవసరాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థల ద్వారా వచ్చే నీటిని తాగునీరు, ఆరుతడి పంటలకే వినియోగించాలని సూచించారు. ఈ నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖ జిల్లాల్లో 55 లక్షల మందికి తాగునీరు అందాల్సి ఉందన్నారు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత

0: ఇస్తూనే రైతులకు సాగునీటి కొరత తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీ కె నరసింహమూర్తి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గోదావరి నదీ ప్రవాహ పరిస్థితులు, డెల్టా ప్రాంతాలకు సాగునీటి సరఫరా, తాగునీటి లభ్యతపై ఆయన వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం గోదావరిలో తగినంత నీటి ప్రవాహం ఉన్నందున తాగునీటి అవసరాలతో పాటు సాగునీటి అవసరాలను కూడా సమర్థవంతంగా తీర్చేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. డెల్టా చివరి ప్రాంతాల వరకు నీరు సకాలంలో చేరేలా సాగునీటి సంఘాలు, రైతులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచిస్తూ,
1: ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వర్షపాతం పైన ఇప్పటి వరకు 51% లోట్లో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్కే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే ఒరవడి ఉండడం వల్ల కృష్ణానదికి, గోదావరి నదికి ఫ్లోస్ తగ్గిపోయాయి. ఇంకా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల్లో, అలాగే తుంగభద్ర డ్యామ్ అవన్నీ నిండితే గానీ శ్రీశైలంకి రావు, అలాగే సాగర్కి రావు. సో ఇవన్నీ నిండడానికి వర్షపాతం తక్కువ నమోదైనందుకు ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి సో మనం పులిచింతల నీరు డ్రింకింగ్ వాటర్కే మనం నిలుపుకోవాలి. సో కృష్ణా డెల్టాలో కూడా ఇచ్చిన నీరు ముందు త్రాగునీటి అవసరాలకి, తర్వాత ఏమైనా నీరు ఉంటుందో ఆరుదడి పట్టలకు వేసుకోవాల్సిందిగా మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి గ్రోత్ ఇంజిన్గా నిలుస్తుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భోగాపురంలో భూమి నుంచి భవిష్యత్తు వరకు పేరుతో నిర్వహించిన విమానాశ్రయ ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం ప్రారంభానికి కౌంట్డౌన్ను సూచించే డిజిటల్ టైమర్ వాల్ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. విమానాశ్రయం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని పట్టణాలలో మురుగునీటి కాలువల నిర్వహణకు యంత్రాలను వినియోగిస్తామని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ది కార్పొరేషన్ రుణాలతో కొనుగోలు చేసిన 6 వాహనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు వాహనాలు, యంత్రాలు ఉపయోగించడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు పని సులభతరం అవుతుందన్నారు. సాంకేతికతతో పరిశుభ్రత జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలియజేస్తూ,
2: రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కమిషన్స్ కి, హెల్త్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నాం, ఫ్యూచర్ లో మెకానైజర్ వాడాలి, డ్రైన్స్ లో సిల్ట్ తీయడం కూడా మెకానైజర్ వాడాలి, మాన్యువల్ గా చేయడం తప్పు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇంత సివిలైజేషన్ పెరిగిన తర్వాత, ఇంత మెకానైజర్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకు మెకానైజర్ రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అయితే అన్ని మున్సిపాలిటీస్ లో చెత్తను తొలగించడానికి 2000 ఆటోలను యాక్చువల్ గా శాంక్షన్ చేశారు. 6 వాహనాలని 50% సబ్సిడీతో 22 మందికి ఇవ్వడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలలో ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొంటూ,
3: ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ముక్కోణపు సిరీస్లో భాగంగా జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత పురుషుల క్రికెట్ జట్టు ఈరోజు 2 T20 మ్యాచ్ ఆడనుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా సాయంత్రం 4:30 భారత జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా మొదటి మ్యాచ్లో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సంజీవని అనే ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్దికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి గ్రోత్ ఇంజిన్గా నిలుస్తుందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటనలు వింటారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి ఆర్సీఎం

విశ్వభారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మహిళావాణి. స్త్రీల కార్యక్రమం

0: ఈనాటి కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన మహిళా శ్రోతలు తమకు నచ్చిన పాటలను కోరి వినే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసిన మహిళా శ్రోతలు 2727244 విశాఖేతర వాసులు మరియు చరవాణి ద్వారా కాల్ చేయాలనుకునే శ్రోతలు 0891 కోడ్ జత చేసి 2727244 నెంబర్కి కాల్ చేసి తమకు నచ్చిన పాటలను కోరి వినవచ్చు.
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం జీ, సరే కుమారి ఫ్రమ్ గాజువాక.
0: చెప్పండి.
1: తెలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీకు, మన ఏఐఆర్ ఫ్యామిలీ అందరికీ కూడా.
0: మీకు కూడానండి ఏకాదశి శుభాకాంక్షలు. చెప్పండి, మీకోసం ఏ పాట వినిపించమంటారు?
1: కలియుగ దైవ మూవీలో అది ఓ అల్లది ఓ శ్రీ హరివాసం, ఆ సాంగ్ వేసేయండి మేడం.
0: ఓకే అండి, సందర్భానికి తగ్గ పాట అడిగిస్తున్నారు.
1: థ్యాంక్ యూ.
0: మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం. నమస్తే, జై శ్రీ.

0: కాకినాడ నుండి కాల్ చేస్తున్నాను.
1: నాగమణి గారు ఎలా ఉన్నారు?
0: చాలా చాలా బాగున్నాం.
1: ఓకే అండి, మీకోసం ఏ పాట ప్లే చేయమంటారు మరి?
0: మేడం నాకు బ్రతుకుదెరువు మూవీ నుంచి
1: చెప్పండి.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, ఆ సాంగ్ కావాలి మేడం.
1: ఓకేనండి, మీరే వినిపించేస్తున్నారు. ఓకే అండి, మీకోసం మీరు అడిగిన పాట తప్పకుండా వినిపిస్తున్నాను, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు. అండచు శుభ
0: నమస్తే
1: మధ్యాహ్నం.
0: అండి. మీ పేరు?
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగరు బాలబాల స్కూల్ నుంచి మాట్లాడుతాను మేడం గారు.
0: ఓకే, కళ్యాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం గారు. మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. చెప్పండి,
1: మేడం
0: మీకోసం
1: గారు
0: ఏ సినిమా నుంచి ఏ పాట ప్లే చేయమంటారు?
1: నవరస కైకాల సత్యనారాయణ జయంతి కదా మేడం గారు,
0: ఓకే అండి.
1: ఆ సందర్భంగా ఆయన నటించిన మొరటోళ్ళది పిల్లని గ్రోవి వెల ఎంత అర్ధరూప ఈ పాట అయ్యను మేడం గారు.
0: ఓకే అండి, మీరే వినిపించేస్తున్నారు.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాను, వినండి.
1: చెప్తున్నాను.

0: హలో
1: హలో మేడం, ఇప్పుడు వినిపిస్తుందండి.
0: నమస్తే అండి. మీకు హలో,
1: నమస్తే అండి.
0: మీ పేరండి?
1: నా పేరు రాధిక అండి.
0: రాధిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి. కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారండి. మీరు బాగున్నారండి? మనోహర్ గారండి.
0: బాగున్నానండి. మీకోసం ఏ పాట వినిపించమంటారు మరి?
1: ఎస్సీ బాసు జానకి పాడిన పాట జ్యోతి చిత్రంలో కావాలండి.
0: ఓకేనండి. రాధిక గారు, మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాను, వినండి.
1: తప్పకుండా మేడం. థ్యాంక్ యూ అండి. మీ పాపులర్ అన్నీ బాగుంటున్నాయండి.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, కాల్ చేస్తూనే ఉండండి, పాట వినండి.
1: తప్పకుండా మేడం.
2: సిరిమల్లె పూవల్లె నవ్వు

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎలా ఉన్నారు?
1: నా పేరు మణి అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను.
0: మణి గారు చెప్పండి, మీకోసం ఏ చిత్రం నుంచి ఏ పాట ప్లే చేయమంటారు?
1: తక్కర దొంగ నుంచి బాగుందమ్మా బాగుంది అన్న సార్.
0: ఓకే మణి గారు, మీకోసం మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

हेलो हेलो हेलो हेलो हेलो हेलो लाइन कट।

0: మహిళావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరిన పాటలు విన్నారు. మహిళావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు ప్రసారమవుతాయి.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. I am Anuja Kumar with the Midday News.

ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.7 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంతవాసులకు వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఈరోజు అనగా 25వ తేదీన ఎటువంటి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక జారీ కాలేదు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు

0: పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా ప్రాంతాలలో, ఉత్తర మరియు మధ్య బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాలలో మరియు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల తీవ్రత 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఈ గాలుల తీవ్రత తుఫానుగా కొనసాగే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం వారి హెచ్చరిక. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సైనిక్ మాధురి. పేడ్ లగావో జీవ్ బచావో అనే కార్యక్రమంపై వ్యాఖ్యానంతో కూడిన హిందీ చిత్రగీతాలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర, సైనిక్ మాధురి. సైనిక్ మాధురి కార్యక్రమ మే ఆప్ సబ్ కా స్వాగత్ హై. శుభ్ దుపహర్ దోస్తో. దోస్తో, పేడ్ ప్రకృతి కా అన్మోల్ ఉపహార్ హై. వే మానవ జీవన్ కే లియే అత్యంత ఆవశ్యక్ హై. పేడోన్ సే హమే క్యా కుచ్ నహీ మిల్తా, ఫల్, ఫూల్, లకడీ, ఔషధియా, ఆక్సిజన్ ఔర్ ఛాయా ప్రాప్త్ హోతీ హై. పేడ్ పృథ్వీ కా హరా భరా ఔర్ సుందర్ బనాతే హై. పేడోన్ కే బినా పృథ్వీ పర్ జీవన్ కా కళ్యాణ్ కర్నా అసంభవ్ హై. ఇస్లియే కహా జాతా హై, పేడ్ లగావ్ జీవన్ బచావ్. హా దోస్తో, ఇసీ విషయ పే ఆగే బఢ్తే హై, లేకిన్ ఇస్ ప్యారే సే గీత్ కే బాద్.

ఈనాటి మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 రెండో ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు 102 MHz ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వినవచ్చు. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈరోజు యువవాణి యువజనుల కార్యక్రమంలో మనం తప్పులు చేయడం ఓటమి కాదు, కానీ అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేయడమే నిజమైన ఓటమి. ఈ అంశంపై కొన్ని వివరాలు మాట్లాడుకుందాం. జీవితంలో తప్పులు చేయని మనిషి అంటూ ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఒకటే, లేరంటే లేరు. ఎందుకంటే తప్పులు చేయడం మానవ సహజం, కానీ అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేయడం, దాని నుంచి ఏ గుణపాఠము నేర్చుకోకపోవడమే అసలైన ఓటమి. ఈ ఆలోచనలతో నేటి యువవాణి కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మరి మనం అంశం గురించి మాట్లాడుకునే ముందు ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం.

చిన్నప్పుడు మనం నడక నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పడిపోయామో మనందరికీ గుర్తుందా? చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ పడిపోవడాన్ని ఓటమిగా భావించి ఉంటే ఈరోజు మనం నడవగలిగే వాళ్ళమా? జీవితం కూడా అంతే. ప్రతి తప్పు మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. ఆ పాఠాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగితేనే మనం ఎదగగలుగుతాం. యువత ఎక్కువగా చేసే ఒక పొరపాటు ఏంటంటే, ఒకసారి విఫలమైతే నేను దేనికి పనికిరాను అని తమను తాము ఎక్కువగా నిందించుకోవడం, తక్కువగా అంచనా వేసుకోవడం. పరీక్షలో మార్కులు తక్కువ వస్తే, ఇంటర్వ్యూలో ఉద్యోగం రాకపోతే, వ్యాపారంలో నష్టం వస్తే, లేదా జీవితంలో ఒక నిర్ణయం తప్పుగా తీసుకుంటే చాలామంది దాన్నే జీవితానికి ముగింపు అనుకుంటారు. కానీ నిజానికి అది ముగింపు కానే కాదు, ఒక కొత్త ఆరంభం.

నరేష్ అయ్యర్ ప్రశాంతిని పాడిన పాట విన్నారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుండి. మరి డియర్ ఫ్రెండ్

శతమానం భవతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక శిల్పి ఒక పెద్ద రాయిని చెక్కుతున్నాడు. మొదటి దెబ్బకు రాయి పగలలేదు, రెండో దెబ్బకు కూడా పగలలేదు. 100 దెబ్బలు కొట్టిన తర్వాత రాయి 2 ముక్కలైంది. రాయిని పగలగొట్టింది 100 దెబ్బ మాత్రమే కాదు, దానికి ముందు పడిన 99 దెబ్బలు కూడా. అలాగే విజయం కూడా ఒక్కసారిగా రాదు. ప్రతి తప్పు, ప్రతి ప్రయత్నం, ప్రతి అనుభవం విజయానికి బాట వేస్తాయి. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు కూడా తప్పులు చేసే ఉంటారు. వారి ప్రత్యేకత ఏంటంటే తప్పును వారు దాయలేదు, తప్పును సమర్థించుకోలేదు. వారు తప్పు నుండి నేర్చుకోవడం మొదలుపెట్టారు. అందుకే వాళ్ళంతా విజయాన్ని అందుకున్నారు.

కళ్యాణి మాలిక్ సునీత పాడిన పాట విన్నారు. ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుండి. మరి ఈ రోజుల్లో మన అందరం తెల్లవారింది మొదలు రాత్రి పడుకునే వరకు మన అందరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉండడం చాలా సర్వసాధారణమైపోయింది. మరి మొబైల్ ఫోన్లో మనం ఏం చేస్తున్నాం? సోషల్ మీడియా చూస్తున్నాం. సోషల్ మీడియాలో ప్రపంచంలో ఇతరుల విజయాలే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ విజయాల వెనక ఉన్న అపజయాలు, కష్టాలు, కన్నీళ్లు మనకు కనిపించవు. కాబట్టి మన జీవితాన్ని ఇతరులతో ఎప్పుడూ

పోల్చుకోవద్దు. మన నిన్నటి కంటే ఈరోజు ఒక అడుగు ముందుకు వేస్తే చాలా బాగుంటుంది. ఒక తప్పు జరిగినప్పుడు మనల్ని మనమే 3 ప్రశ్నలు వేసుకోవాలి. అందులో మొదటిది, ఈ తప్పు ఎందుకు జరిగింది? రెండోది, దీనివల్ల నేనేమి నేర్చుకున్నాను? ఇక మూడోది, ఇదే తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా నేనేం చేయాలి, ఏం చేయగలను? ఈ 3 ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే ప్రతి తప్పు మనకు గురువై ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. గుర్తుంచుకోండి, తప్పు చేయడం వల్ల మన విలువ ఎప్పటికీ తగ్గదు. తప్పును ఒప్పుకోకపోవడం వల్లే మన విలువ తగ్గిపోతుంది. క్షమాపణ చెప్పడం అనేది ఏమాత్రం బలహీనత కానే కాదు, సరిదిద్దుకోవడమే ఒక గొప్ప ధైర్యం, ఒక మంచి అడుగు. మరి ఒక మంచి పాటను కూడా విందాం.

గుండెల్లో గోదారి ఈ చిత్రం నుండి భవతరిణి పాడిన పాట విన్నారు. మరి అంశంలోకి వస్తే, మనిషన్న ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాము, తప్పటడుగు వేస్తూనే ఉంటాము. ముఖ్యంగా యువత కొత్త విషయాలు నేర్చుకునే క్రమంలో అనుభవం తక్కువగా ఉండడం వల్ల తప్పులు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే చేసిన తప్పును దాచిపెట్టడం, దాని నుంచి పారిపోవడం కంటే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం, మానసిక ధైర్యాన్ని కలిగి ఉండడం ఎంతో గొప్ప లక్షణం. నేటి యువత సోషల్ మీడియా ప్రభావం, స్నేహితుల ఒత్తిడి, ఇంకా తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని నిర్ణయాలను చాలా తప్పుగా తీసుకుంటున్నారు. అలాంటి సమయంలో నిరాశ చెందకుండా పెద్దల సలహాలు తీసుకొని, అనుభవంతో చెప్పిన పెద్దల మాటలను గౌరవిస్తూ సరైన మార్గంలో పయనించడం ఎంతైనా అవసరం. తనలో లోపాలను సరిదిద్దుకునే వ్యక్తి మాత్రమే నిజమైన విజయాన్ని సాధించగలడు, జీవితాన్ని జీవించి చూపించగలడు. అందువలన యువత తప్పు చేసినప్పుడు భయపడకుండా బాధ్యతతో దానిని అంగీకరించి దిద్దుకునేందుకు ఒక మంచి అడుగు వేయడానికి ప్రయత్నించాలి. అలాంటి ధైర్యమే వారిని మంచి పౌరులుగా, సమాజానికి ఆదర్శమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది.

జోడీ చిత్రం నుండి హరిహరన్ పాడిన పాట విన్నారు. మరి జీవితంలో గెలిచిన ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఓడిపోయినవాడే, కానీ ఆ ఓటమిని అతనెప్పుడూ అంగీకరించడు, తప్పును పునరావృతం చేయడు, అందుకే విజేతగా నిలుస్తాడు. మన కలలు కేవలం మన కోసం మాత్రమే కాకుండా మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన దేశం కోసం. ఈ విషయం మనం గ్రహించినప్పుడు మనం ఎంతో ధైర్యంగా ప్రతి ఓటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము. మరి ముగించే ముందు ఒక చిన్న సందేశం. తప్పులు చేయడం ఓటమి కాదు, అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేయడమే నిజమైన ఓటమి. ఈ విషయం గురించి మనందరం మరొకసారి ఆలోచన చేద్దాం. ఈ ఆలోచనతో నేటి యువవాణి కార్యక్రమానికి ముగింపు పలుకుతున్నాను. మీతో సెలవు తీసుకుంటున్నాను.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు, మధురమైన చిత్రగీతాలు కొన్ని వింటారు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ప్రేమ చిత్రం నుండి గీత రచయిత వేటూరు సుందర్రామ్మూర్తి, స్వరకర్త ఇళయరాజా.

దొంగ మొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం అందించిన వారు చక్రవర్తి.

కేజేఎస్ దాస్ చిత్ర పాడిన పాట విన్నారు. ఓ పాపాలాలి చిత్రం నుండి. సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట డాన్స్ మాస్టర్ చిత్రంలోనిది. గీత రచయిత వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం అందించింది ఇళయరాజా.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట జడగంటలు చిత్రంలోనిది. వేటూరి సుందర్రామూర్తి సాహిత్యాన్ని అందించగా సంగీతం అందించింది పోహళేంది.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ప్రేమ పావురాలు చిత్రం నుండి గీత రచయిత రాజశ్రీ, సంగీతం అందించింది రామ్ లక్ష్మణ్. ఇంతవరకు మీరు సంధ్యా రాగాలు కార్యక్రమంలో మధురమైన చిత్రగీతాలు కొన్ని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందించిన వివరాల ప్రకారం ప్రాంతంలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక మోస్తరు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. బాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.7 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 76%. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 44% నమోదైంది. వాతావరణ సమాచారం విన్నారు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్, హిందీ కార్యక్రమంలో హిందీ కథామే నారీక అస్తిత్వ ఏవం శక్తి, ఈ అంశంపై డాక్టర్ ఎస్ దీప్తి గారి హిందీ ప్రసంగం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మున్నగా అంశాలు ప్రసారమవుతాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక లాభాలకు అవరోధాలు, యాజమాన్య మెలకువలు, ఈ అంశంపై రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ స్రవంతి గారి ప్రసంగం, జానపద గీతం. అనంతరం కాకినాడ జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వ్యవసాయ సమాచారంలో తెలుసుకుంటారు. 8:00 ఉపనిషత్సు జీవన్ మూల్యాన్ని డాక్టర్ ఎస్టిపి కనకవల్లి గారి సంస్కృత ప్రసంగం వింటారు. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో అదితి బెనర్జీ గారి గానం వింటారు. ప్రసార ముఖ్యాంశాలు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా సంజీవని పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడుతుందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. వివరాలు. ప్రజల ఆరోగ్య భద్రతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో సంజీవని కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ సంజీవని ప్రాజెక్టును ఆగస్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో ప్రజారోగ్య రక్షణే సంజీవని విధానమని, ప్రజల వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు తయారు చేసి వాటి ద్వారా ఆరోగ్య భద్రత ఇచ్చేందుకే సంజీవని ప్రాజెక్టు చేపట్టామన్నారు. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ను సంజీవని ద్వారా నమోదు చేస్తున్నట్టు తెలియజేశారు. ప్రజారోగ్యంతో పాటు ప్రజా సంక్షేమం కోసం వివిధ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు పరుస్తోందని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: సంజీవని ప్రాజెక్ట్ని ఆలూరులో ప్రారంభించాం. ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, అదే మరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తాం. ప్రపంచంలో ఉండే ఆరోగ్య సూత్రాల్ని మీ జబ్బుకు తగిన విధంగా మీ ఇంటికి తీసుకొచ్చి మీకు సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా.
0: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అవసరమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, టమోటా ధరలు రైతులకు కిలోకు కేవలం 2 రూపాయలు మాత్రమే లభిస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయటం బాధ్యతారాహిత్యమని అన్నారు. వాస్తవాలను వక్రీకరించి

0: రైతులను అయోమయానికి గురిచేసే విధంగా ప్రచారం చేయటం సరికాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టమోటో సగటు ధర కిలోకు 10.55 రూపాయలుగా ఉందని, అన్నమయ్య జిల్లాలో 10.58 రూపాయలు, మదనపల్లి మార్కెట్లో 11 రూపాయల ధర నమోదవుతున్నట్టు మంత్రి తెలియజేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్లో సరఫరా డిమాండ్ను సమతుల్యం చేసేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రంతో పాటు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ఆప్టికల్ ఇల్యూమినేటర్ పరికరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, ప్రత్యేక చికిత్సా విభాగాల ఏర్పాటు ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా తల్లి నవజాత శిశు సంరక్షణలో ఎంఎన్సీయు కీలక పాత్ర పోషిస్తోందని, నవజాత శిశువులకు అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు అందుబాటులోకి వచ్చిన ఆప్టికల్ ఇల్యూమినేటర్ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను వేగంగా అమలు చేసి ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్ర ఎలివేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 28-29 తేదీల్లో సింహాచలం గిరి ప్రదక్షిణ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో హోంమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 32 కిలోమీటర్ల మేరకు జరిగే గిరి ప్రదక్షిణ మార్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమిష్టి కృషి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి అనిత అధికారులకు సూచిస్తూ,
1: తొలిపావంచ దగ్గర 2 గంటలకి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9:30-10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. భక్తులెవరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా 32 కిలోమీటర్లు దారింత చాల్స్ హెల్పింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ సహాయ కేంద్రాలు అనే పేరు మీద అందులోని అడ్మినిస్ట్రేటివ్ సైడ్, రెవెన్యూ సైడ్, పోలీస్ సైడ్, హెల్త్ సైడ్, ఆల్ అలైన్ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. తొలిపావంచ
0: రాష్ట్ర వ్యాప్తంగా సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అటవీ పునరుద్ధరణ, 50% గ్రీన్ కవర్ లక్ష్యాల్లో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం అత్యంత కీలక ప్రక్రియ అని తెలిపారు. జిల్లాల వారీగా సీడ్ బాల్స్ పంపిణీ, వెదజల్లే కార్యక్రమం, డ్రోన్ సాంకేతికత వినియోగంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు ఉప ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు క్షీణించిన ప్రాంతాల్లో సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు మరిన్ని డ్రోన్ల సహాయం తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో జాప్యానికి తావు లేకుండా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్లకు పైగా సీడ్ బాల్స్ సిద్ధం చేయగా ఇప్పటి వరకు 63 లక్షలకు పైగా సీడ్ బాల్స్, దాదాపు 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో వెదజల్లే ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలోని సింహపురి ఈ బస్ డిపో పవర్ రూమ్ను ఈరోజు ప్రారంభించారు. పీఎం ఈ బస్ సేవా పథకం కింద ఏర్పాటవుతోన్న సింహపురి ఈ బస్ డిపోను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖపట్టణానికి కేటాయించిన 100 విద్యుత్ బస్సుల నిర్వహణకు ఆధునిక పవర్ రూమ్ సన్నద్ధమైనట్టు తెలియజేశారు. పవర్ రూమ్తో పాటు సబ్స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలు వేగంగా పూర్తి కానున్నాయన్నారు. మరో 2-3 నెలల్లో ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఈ బస్సులు వచ్చే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి తొలిదశలో 750 ఈ బస్సులు రాగా అందులో విశాఖకు 100 బస్సులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుత బస్సులతో పాటు కొత్త ఈ బస్సులతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. పర్యావరణ హిత ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం.

చేశారు. కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం జరగదని, అపోహలకు తావులేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పంలో భాగంగా దేశంలో 50% పచ్చదనం ఉండాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణతో కలిసి గుంటూరులోని శిల్పారామంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి క్లీన్ గుంటూర్ పోస్టర్లను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంటు పరిధిలో నాటుతోన్న 120,000 మొక్కలను జియో ట్యాగింగ్తో కాపాడటం హర్షణీయమన్నారు. తాగునీరు, పచ్చదనం, మౌలిక సదుపాయాలతో రానున్న 10 సంవత్సరాల్లో వికసిత పట్టణంగా గుంటూరును మార్చనున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా ఆరోగ్య భద్రత లక్ష్యంగా సంజీవని పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడుతోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

రాజకుమార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు. మరి ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో రెండో అంశంగా ఫిట్నెస్ మంత్ర. ఈరోజు ఫిట్నెస్ మంత్రలో మనం మహిళల గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న చాలామంది మహిళలు ఒక మాట తరచూ చెబుతూ ఉంటారు, ఉదయం కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పని పని ఒకటే పని. వంట చేయడం, ఇల్లు ఊడవడం, తుడవడం, బట్టలు ఉతకడం, మెట్లు ఎక్కి దిగడం, మార్కెట్కు వెళ్ళడం, ఇలా ఇన్ని పనులు చేస్తున్నాం కదా, ఇంకా మాకు ప్రత్యేకంగా వ్యాయామం అవసరమా అని. అవసరమే, నిజానికి వినడానికి ఇది నిజంగానే అనిపిస్తుంది, కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే ఇంటి పని శారీరక శ్రమే, కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. అదేంటంటే వ్యాయామం అంటే కేవలం శరీరం కదలడం మాత్రమే కాదు, మన గుండె కొట్టుకునే వేగం కొంత పెరిగేలా, శ్వాస వేగంగా తీసుకునేలా, కండరాలు బలపడేలా కొంత సమయం చేసే శారీరక శ్రమను వ్యాయామం అంటారు. ఇంటి పనుల్లో మనం ఒక పని చేస్తాం, కాసేపు కూర్చుంటాం, మళ్ళీ ఒక పని చేస్తాం, ఆగిపోతాం, ఇలా పని మధ్యలో విరామాలు తీసుకుంటూ ఉంటాం. అందుకే ఇంటి పనులు మాత్రమే చేస్తే వ్యాయామం వల్ల వచ్చే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు మనకు చేకూరవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు తీవ్రతతో కూడిన శారీరక వ్యాయామం

వ్యాయామం చేయాలని సూచించింది. అంటే రోజుకు సుమారు 30 నిమిషాలు వేగంగా నడవడం, యోగా చేయడం, సైక్లింగ్ చేయడం, ఈత కొట్టడం లేదా మీకు నచ్చిన ఏదైనా వ్యాయామం చేసుకునే అలవాటు చేసుకోవాలి. ప్రత్యేకంగా మహిళలకు ఈ అలవాటు చాలా అవసరం. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఎముకల బలం తగ్గడం, కీళ్ల నొప్పులు, బరువు పెరగడం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు మహిళలను చుట్టుముట్టేస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఈ సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. శరీరంతో పాటు మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. అయితే దీని అర్థం ఇంటి పనులకు విలువ లేదని మాత్రం కాదు. ఇంటి పనులు కూడా శరీరాన్ని చురుకుగా ఉంచడంలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. కానీ అవి వ్యాయామానికి ఏమాత్రం సమానం కాదు. రెండూ అవసరమే. అందుకే రోజులో మన కోసం మహిళలం మనందరం మన కోసం మనం ఒక అరగంట సమయాన్ని కేటాయించుకుందాం. అది ఉదయమైనా సరే, సాయంత్రం అయినా సరే, మనకు అనుకూలమైన సమయంలో నడుద్దాం, యోగా చేద్దాం లేదా ఇష్టమైన వ్యాయామాన్ని ఏదైనా ఎంచుకుందాం. గుర్తుంచుకోండి మహిళలు, కుటుంబం కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటామో మన ఆరోగ్యం కూడా అంతే శ్రద్ధగా చూసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మరింత ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుంది. ఈ విషయాన్ని మహిళలు గ్రహించాలి. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

సీతారామయ్య గారి మనవరాలు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో చివరి అంశం వికాసం. వికాసంలో మనం ఈరోజు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆర్థిక భద్రత అనేది ప్రతి కుటుంబానికి ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రమాదాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో మనం ఎవ్వరూ ఊహించలేం. అలాంటి సమయంలో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన ఒకటి. ఈ పథకం 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య వయసు గల బ్యాంకు ఖాతా ఉన్న లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులోనికి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏటా కేవలం 20 రూపాయల ప్రీమియంతో ప్రమాద భీమా రక్షణ పొందవచ్చు. ఈ ప్రీమియం ప్రతి సంవత్సరం బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది, అంటే కట్ అయిపోతుంది. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు మరణించిన లేదా పూర్తిగా శాశ్వత వైకల్యం వచ్చిన 2 లక్షల భీమా సాయం అందుతుంది. బాధితునికి ఒక కన్ను చూపు కోల్పోవడం, ఒక చేయి లేదా ఒక కాలు పనిచేయకుండా పోవడం వంటి పాక్షిక శాశ్వత వైకల్యం సంభవిస్తే 1 లక్ష రూపాయల భీమా ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకంలో చేరాలనుకునే వారు తమ బ్యాంకు శాఖను సంప్రదించవచ్చు, లేదా అవకాశం ఉన్నవారు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పథకాన్ని నమోదు చేసుకోవచ్చు. ఆధార్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసి ఆటో డెబిట్కు మన అనుమతి ఇవ్వాలి. చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించి పెద్దగా ఆర్థిక రక్షణ పొందే అవకాశం కల్పిస్తున్న ఈ పథకం ప్రతి కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, రైతులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారులు తప్పకుండా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. ఇది 1 సంవత్సరం కాలానికి వర్తించే భీమా. ప్రతి సంవత్సరం దీనిని పునరుద్ధరించుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉన్న ఈ సామాజిక భద్రతా పథకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ కుటుంబానికి భరోసా కల్పించండి. తెలియని వారు ఎవరినైనా అడిగి తెలుసుకోండి. ఈ పథకానికి నమోదు చేసుకోండి. ఇంతవరకు మీరు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు. చివరిగా ఒక చిత్రగీతం విందాం.

0: కార్యక్రమంలో చివరిగా సిరిసిరి మువ్వా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుసీల పాడిన పాట విన్నారు. ఈనాటి సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో గిరిజన ప్రాంతాలలో వేరుశనగలో అధిక లాభాలకు అవరోధాలు, యాజమాన్య మెళకువలు, ఈ అంశంపై రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ స్రవంతి గారి ప్రసంగం. అనంతరం వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. 7:45 స్వరమాలిక సినిమా పాటలు. 8:00 ఉపనిషత్సు జీవన్మూల్యాన్ని డాక్టర్ ఎస్టిపి కనకవల్లి గారి సంస్కృత ప్రసంగం వింటారు. 8:15 ఈ వారం పార్లమెంటు కార్యకలాపాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈరోజు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో అదితి బెనర్జీ గారి గానం ప్రసారమవుతుంది. ఇక రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం బృందగానం. రచన శ్రీ దూసి ధర్మారావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామివారి సుప్రభాతం. అనంతరం సన్నతి గీతాలు వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో బైబిల్ సూక్తులు. వ్యాఖ్యాత రెవరెండ్ కొలుకుల రవి సురేష్ కుమార్. 6:35 పొలం పనులు కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు వాడుక, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు తెలుసుకుంటారు. 7:15 ఈ మాసపు పాట హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:20 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, అనంతరం లేఖావళి, శ్రోతల ఉత్తరాలు, పుష్పాంజలి, సమాచారవాణి మునగ అంశాలు ఉంటాయి. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎన్ జగదీష్. 8:35 కర్ణాటక సంగీత అనుసంధాన సభ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:35 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:30 ఆప్కీ మన్పసంద్ హిందీ చిత్రగీతాలు వినవచ్చు వాట్సాప్ సందేశం ద్వారా. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శిఖా శర్మ. రేపు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. గౌరవ ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులోని మాట వెనువెంటనే హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 12:40 భక్తి సంగీతం వింటారు కార్యక్రమంలో శ్రీ సిహెచ్ రామచంద్రశేఖర్ పాడిన భక్తి గీతాలు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి. 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి

0: చిట్టెళ్ల లక్ష్మీదీప గారి పెళ్లి సందడి కథానిక వింటారు. సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంచారాగాలు మధురమైన చిత్రగీతాలు వింటారు. రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో భూ సంరక్షణ మరియు ఎరువుల వినియోగం, ఈ అంశంపై నైరా కళాశాల నేల పరిశోధనా శాస్త్రవేత్త డాక్టర్ జె జగన్నాథం గారి ప్రసంగం వింటారు. రేపు రాత్రి 8:00 గౌరవ ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులోని మాట హైదరాబాద్ కేంద్రం నుండి పునః ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 10:00 రవి వాసరీయ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో విదూషి వర్ష అగర్వాల్ సంతూర్ వాదనం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు రేపు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాతి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళనను విరమించుకుంది. నీట్ పేపర్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హరారేలో జరుగుతున్న 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాక్రోచ్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, ప్రశ్నాపత్రాల లీకేజీ నివారించే చర్యలు వంటి సీజేపీ డిమాండ్లపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. అనంతరం న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదన్న సీజేపీ డిమాండ్లకు ప్రభుత్వం సమావేశంలో అంగీకరించిందని తెలిపారు.
2: सबसे पहली बात तो ये है कि कोई भी एक्शन एफआईआर ना हो और अगर है तो वो विड्रॉ हो और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा इस बात को हम लोगों ने माना है.
1: సీజేపీ అధికార ప్రతినిధి సౌరోదాస్ మాట్లాడుతూ అంగీకరించిన కాల వ్యవధిలోగా తమ డిమాండ్లను అమలు చేస్తారనే ఆశను వ్యక్తం చేస్తూ సద్భావంతో ఆందోళన విరమించుకున్నట్లు ప్రకటించారు.
3: On that note, the Kakrot Janata Party declares that we withdraw the agitation in good faith and understanding that the agreed upon terms will be executed within the agreed upon timelines.
4: Tamam maangi jo hamari thi wo maan li gayi hai to hum immediate effect se protesters se request karte hain ki aap withdraw kare peacefully apne ghar wapas jaye.
1: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. సామాజిక మాధ్యమం కృషిలో ప్రధాన్ మాట్లాడుతూ గత 10 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని అన్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోకుండా నిరోధించడానికి, ఏ విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు తాను ప్రధానమంత్రికి రాజీనామా సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కేంద్ర మంత్రి మండలి నుండి తొలగించాలని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు. నిరసన సమయంలో విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జవాబుదారీ చేయాలని కూడా ఆ కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ సంబంధిత అవకతవకల కేసులను విచారించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు 4 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. ఛార్జిషీట్లు దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణను పూర్తి చేయాలని వాటిని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వివేక్ రుసియా లోక్ పరీక్ష అధినియం 2024 భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల కింద భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్లోని జిల్లా అదనపు సెషన్ కోర్టు

0: ప్రత్యేక కోర్టులుగా ఏర్పాటు చేశారు. సభలో గడిపే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన నామినేట్ అయిన సభ్యుల కోసం 2 రోజుల పాటు జరిగే ఓరియంటేషన్ కమ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: I always say in the house, debates, discussions and even disruptions, it must be always lead to a final decision. Without decision, no country can move forward. Without decision, no government can function. So decision is required. If we delay also, the right decision also becomes sometimes wrong decision. Or that becomes no decision. This is where we need to have knowledge of the rules and procedures of the house towards contributing effectively through debates.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో 1.15 లక్షల మంది పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శివసాగర్, చెరాయిదేవ్, జోర్హట్ జిల్లాల్లో వరద ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. తాజా నివేదిక ప్రకారం వరదల కారణంగా మరో 14 మరణాలు నమోదు కాగా తాజా మరణాలతో మృతుల సంఖ్య 61కి పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో టెలిఫోన్లో మాట్లాడి రాష్ట్రంలోని వరద పరిస్థితిని సమీక్షించారు. కొనసాగుతున్న సహాయక పునరావాస పునర్నిర్మాణ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయం అందిస్తానని మోడీ హామీ ఇచ్చారని శర్మ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి, మద్దతుకు అస్సాం ప్రజలు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నారని బిశ్వశర్మ పేర్కొన్నారు. ఈరోజు గుజరాత్లో అతి భారీ నుంచి తీవ్రమైన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ తీర ప్రాంత, కర్ణాటక, గంగానది తీర ప్రాంత, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక, ఉత్తరాఖండ్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టిన 11 సహాయక చర్యల ద్వారా డామన్, దాద్రా, నగర్ హవేలీ, దక్షిణ గుజరాత్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుపోయిన 170 మందిని రక్షించినట్లు భారత కోస్ట్ గార్డ్ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. హరారేలో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల సిరీస్లోని 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబే జట్టు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నిన్నేత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. 220 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబే జట్టు కడపటి వార్తలు అందే సమయానికి 5 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులతో ఆడుతోంది. గ్లాస్గోలో నిన్న రాత్రి జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో పారా అథ్లెట్ జండు కుమార్ కాంస్య పథకం సాధించడంతో భారత్ పథకాల పట్టికను తెరిచింది. ఈ ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ పారా అథ్లెట్ను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2026లో పాల్గొనే వారితో సమావేశించనున్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువకులు ప్రధానమంత్రితో సంభాషిస్తారు. పురాతన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది. భారత సాంస్కృతిక వారసత్వానికి ఇది ఒక కీలక ఘట్టమని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభివర్ణించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్కు చోటు లభించడం తరతరాలుగా ప్రపంచానికి ప్రేరణ కలిగించే భావాలకు పుట్టినెలుగా భారతదేశం పోషిస్తున్న శాశ్వత పాత్రను పునరుద్ఘాటిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో షెకావత్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అభివర్ణించారు. సారనాథ్కు బుద్ధ భగవానుడితో సన్నిహిత సంబంధం ఉందని, ఆయన జ్ఞానం, కరుణ, సామరస్యం అనే శాశ్వత సందేశం ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు మాజీ లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ జయంతి సందర్భంగా ఆయనకి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులు, ఇతర ప్రముఖులు సోమనాథ్ చటర్జీకి పుష్పాంజలి ఘటించారు. 2024 జూన్ 4వ తేదీన 14వ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సోమనాథ్ చటర్జీ 2009 మే 31వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు. 1999 కార్

0: యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన వీర సైనికులకు నివాళులర్పిస్తూ లడఖ్లోని లామ్చన్ వ్యూ పాయింట్ వద్ద యుద్ధ సంస్మరణ కార్యక్రమంతో 27వ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా 2 రోజుల స్మారక కార్యక్రమాలు నేడు ద్రాసులో ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్పై దేశం సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ దివస్గా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. నీటి పేపర్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హరారేలో జరుగుతున్న 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా గిరిజన ప్రాంతాలలో వేరుశనగలో అధిక లాభాలకు అవరోధాలు, యాజమాన్య మెళకువలు, ఈ అంశంపై రస్తకుంటభాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రవంతి గారి ప్రసంగం విట్టారు.
3: గిరిజన ప్రాంతాల్లో వేరుశనగలో అధిక లాభాలకు అవరోధాలు, యాజమాన్య మెళకువలు. భారతదేశంలో సుమారు 48.8 లక్షల హెక్టార్లో మరియు ఆంధ్రప్రదేశ్లో సుమారు 6.6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగు చేయబడుతుంది. వేరుశనగలో నూనె శాతం 49-55 వరకు, అలాగే ప్రోటీన్లు 26-28% వరకు ఉన్నాయి. అందువల్ల ఇది అత్యంత విలువైన నూనెగింజ పంటగా గుర్తించబడింది. ఈ వేరుశనగ సాగు ద్వారా నేరుగా ఆహారంగానే కాకుండా నూనె తయారీకి, అలాగే మిఠాయిల తయారీకి కూడా ఉపయోగించబడుతున్నాయి. వేరుశనగ సాగు భారతదేశ వ్యవసాయ ఎగుమతుల్లో కూడా కీలకమైన ఎగుమతి పంటగా ప్రాధాన్యం పొందింది. వేరుశనగ మొక్కల యొక్క అవశేషాలు పశువులకు మంచి మేతగా కూడా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇది రైతులకు ద్వంద్వ ప్రయోజనం కలిగించే పంటగా గుర్తించబడుతుంది. అయితే గిరిజన ప్రాంతాల్లో వేరుశనగ పంటలో తక్కువ దిగుబడులు నమోదవుతున్నాయి. అధిక దిగుబడిని ఇచ్చే రకాల గురించి అవగాహన లేకపోవడం, సరైన విత్తన మోతాదు పాటించకపోవడం, విత్తన శుద్ధి చేయకపోవడం వలన మొక్క లేత దశలోనే చీడపీడలకు గురై పంట సరిగ్గా ఎదగట్లేదు. అధిక వర్షాలున్న చోట కాండం కుళ్ళు తెగులు, వేరు కుళ్ళు తెగులు వచ్చే ఆస్కారం ఉన్నందున ముందుగానే విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూసారాన్ని అనుసరించి ఎరువులు వేయుట, పూత దశలో జిప్సం వేయుట మరియు కలుపు యాజమాన్యం మీద అవగాహన లేకపోవడం అనేవి ముఖ్య కారణాలు. వేరుశనగ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు. ముందుగా నేలలు. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 6-7.5 మధ్య గల ఇసుకతో కూడిన ఎర్రగరప నేలలు వేరుశనగ పంటకి అనుకూలము. విత్తే సమయము ముందస్తు ఖరీఫ్లో కానీ వేసవిలో కానీ వేసుకున్నట్టయితే మార్చి ఏప్రిల్ నెలలు అనుకూలము. ఖరీఫ్లో సాగు చేసుకున్నట్లయితే జూను జూలై మాసాలు అనుకూలంగా ఉంటాయి. నేల తయారీ. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కి చేసి చదును చేయాలి. వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన పంటను నష్టపరిచే కీట

కాలు తెగుళ్ల ఉధృతిని తగ్గించుకోవచ్చు. రకాలు: ధరణి, ఇది చిన్న గుత్తి రకం, బెట్టను కూడా తట్టుకుంటుంది. దీని పంటకాలం 100 నుండి 105 రోజులు. కాండం కుళ్ళు, మొవ్వు కుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఖరీఫ్లో ఎకరాకి దిగుబడి 600 నుంచి 1000 కిలోల వరకు వస్తుంది. కదిరి అమరావతి, ఇది మేలైన చిన్న గుత్తి రకము. ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగులను, అలాగే కాండం కుళ్ళు తెగులు, మొవ్వు కుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది బెట్టను కూడా తట్టుకునే రకము. దీని దిగుబడి ఎకరాకి 800 నుంచి 100 కిలోల వరకు వస్తుంది. నిత్యహరిత, 110 రోజుల పంటకాలము. ఇది పొట్టి రకము. రసం పీల్చే పురుగులను కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకి ఖరీఫ్లో 1000 నుంచి 1080 కిలోల వరకు వస్తుంది. కదిరి లేపాక్షి, 115 రోజుల పంటకాలము. ఆకుమచ్చ తెగులు, వైరస్ తెగులు, తామర పురుగులను తట్టుకుంటుంది. అధిక దిగుబడులను, అధిక నూనెను కలిగి ఉండి తీవ్ర బెట్టను తట్టుకుని ఎకరాకి 12 నుంచి 14 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. విశిష్ట, ఆకుమచ్చ తెగులను తట్టుకొని 110 రోజుల పంటకాలం కలిగిన రకము. ఎకరాకి సుమారుగా 12 క్వింటాల దిగుబడినిస్తుంది. హిమని, 100 నుంచి 105 రోజుల పంటకాలం కలిగి అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగిన రకము. ఎకరాకి సుమారు 12 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. తర్వాత ముఖ్య అంశము విత్తన శుద్ధి. కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్బు మరియు కార్బండిజము, లేదా 3 గ్రాముల మ్యాంకోజబ్బు మరియు 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడి మందును పట్టించాలి. కాండం కుళ్ళు వైరస్ తెగులు మరియు వేరు పురుగు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొదలు కుళ్ళు, వేరు కుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టిన తర్వాత శిలీంద్ర నాశనితో శుద్ధి చేయాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు విత్తనానికి రైజోబియం కల్చర్ను పట్టించాలి. విత్తే దూరం, చిన్న గుత్తి రకాలను విత్తుకున్నట్లయితే వరుసకి వరుసకి మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య దూరం 10 సెంటీమీటర్లు ఉండేటట్లుగా విత్తుకోవాలి. పెద్ద గుత్తి రకాలను విత్తుకునేటట్లయితే వరుసకి వరుసకి మధ్య దూరం 45 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య దూరం 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. విత్తే ముందు నేల బాగా తడిసేటట్లు నీరు పెట్టి తగినంత చెమ్మ ఉన్నప్పుడు గొర్రుతో కానీ లేదా నాగలి చాలల్లో కానీ లేదా ట్రాక్టర్తో నడిచే విత్తు యంత్రంతో కానీ 5 సెంటీమీటర్ లోతు మించకుండా విత్తుకోవాల్సి ఉంటుంది. ఎరువులు: భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 నుండి 5 టన్నుల సేంద్రియ ఎరువు వేయాలి. మొత్తం భాస్వరం అలాగే పొటాష్కి సంబంధించిన ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. వర్షాధారపు పంటకు ఎకరాకు 18 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేయాలి. నీటిపారుదల పంటకైతే 18 కిలోల యూరియాను విత్తనాలను విత్తే సమయంలో సగము, 30 రోజుల తర్వాత అంటే తొలి పూత దశలో మిగతా సగము వేసుకోవాల్సి ఉంటుంది. జిప్సంను గరిష్ట పూత దశ అనగా ఖరీఫ్లో విత్తిన 35 నుంచి 40 రోజులకు జిప్సంను వేసుకోవాల్సి ఉంటుంది. రెండవసారి కలుపు తీసే ముందు జిప్సంను వేసి తవ్వితే కాయలు అభివృద్ధి చెందే పొరల్లో పడుతుంది. కలుపు నివారణ: వేరుశనగ విత్తిన వెంటనే లేదా 1 లేదా 2 రోజులలోపు ఎకరానికి 1 లీటర్ పెండిమిథాలిన్ 30% ద్రావకాన్ని లేదా బ్యూటాక్లోర్ 50% ద్రావకం లేదా అలాక్లోర్ 50% ద్రావకంలో ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోస్తే కలుపు నిర్మూలనతో పాటు ఊడలు భూమిలోకి బాగా దిగుతాయి. అంతరకృషి కుదరనప్పుడు విత్తిన 20 రోజుల్లోపు గడ్డిజాతి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరాకు 250 మిల్లీలీటర్ల ప్రొపాక్విజాఫాప్ లేదా 400 మిల్లీలీటర్ల క్విజలోఫాప్ ఇథైల్ 5% ద్రావకాలలో ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ కలుపు మందులు వెడల్పాటి ఆకుగల కలుపు మొక్కలను నివారించలేవు. నీటి యాజమాన్యం:
వేరుశనగ పంటకు పంట కాలంలో సుమారు 400 నుంచి 450 మిల్లీమీటర్

నీరు అవసరమవుతుంది. తేలిక నేలల్లో అయితే 8 నుంచి 9 తడులు పెడితే సరిపోతుంది. మొదటి తడి విత్తే ముందు రెండవ తడిని విత్తిన 20 నుంచి 20 రోజులకు, అంటే మొదటి పూత దశలో పెట్టాలి. తర్వాత తడులు నేల లక్షణం బంకమట్టి శాతాన్ని అనుసరించి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పెట్టాలి. ఆఖరి తడి పంట కోతకు 15 రోజుల ముందు ఇవ్వాలి. ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే దశ వరకు సున్నితమైనది కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో కట్టుకోవాలి. పంటల సరళి: కంది, ఆముదం, సజ్జ మరియు జొన్న పంటలను వేరుశనగ పంట మార్పిడితో చేయవచ్చు. వర్షాధార వేరుశనగ పంటలో ప్రతి 7 వేరుశనగ సాళ్లకు ఒక కంది లేదా ఒక ఆముదం సాలు వేసినచో నికర ఆదాయం అధికంగా ఉంటుంది. ప్రతి 6 సాళ్ల వేరుశనగకు 2 సాళ్ల సజ్జను, అలాగే ప్రతి 5 సాళ్ల వేరుశనగకు 3 నుంచి 4 సాళ్ల కొర్ర లేదా సామలు వేసుకోవడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చు. సజ్జ జొన్న అంతర పంటగా వేసుకోవడం వల్ల వేరుశనగలో తామర పురుగుల ఉధృతి కూడా తగ్గి వైరస్ వ్యాప్తి కొంతవరకు తగ్గుతుంది. వేరుశనగను వరితో పంట మార్పిడి చేయడం వలన వేరుశనగకు నులి పురుగుల బెడద తగ్గించుకోవచ్చు. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్ వేరుశనగ తర్వాత పెసలు లేదా అలసంద లేదా ఉలవలు లేదా గోరుచిక్కుడు వంటి పంటలను కూడా వేసుకోవచ్చు. సస్యరక్షణ: ముందుగా పురుగులు చూసుకున్నట్లయితే వేరుశనగలో ఎక్కువ నష్టం కలిగించేది పొగాకు లద్దె పురుగు. ఇది పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకుపై ఉన్న పత్ర హరితాన్ని గోకి తినడం వల్ల ఆకులన్నీ కూడా జల్లెడగా మారుతాయి. తల్లి పురుగులు లేత గోధుమ రంగులో ఉండి ఆకుపైన మరియు ఆకు అడుగు భాగాన నూగుతో కప్పిన గుడ్లు పెడతాయి. బాగా ఎదిగిన పురుగులు ఆకులను తినేస్తాయి. పగటివేళ ఈ పురుగులు చెట్ల అడుగు భాగాన లేక మట్టి పిల్లలు లేదా గులకరాల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినివేస్తాయి. వీటి నివారణకు నేలను లోతు దుక్కులు చేసుకోవాలి, యూరియాని ఎక్కువ మోతాదులో వాడకుండా, అలాగే గుడ్ల సముదాయాన్ని పిల్ల పురుగులను దెబ్బతిన్న ఆకులను లార్వాలను ఏరివేయాలి, ఎకరానికి 10 పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి, ఎకరా వేరుశనగ పొలంలో 30 నుండి 40 ఆముదపు చెట్లు కానీ పొద్దుతిరుగుడు మొక్కలు కానీ ఎర్రపంటలుగా పెంచుకోవాలి, అలాగే 5% వేపగింజల కషాయంని గుడ్లు మరియు పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు చొప్పున పెట్టుకుంటే ఇవి మగ పురుగులను ఆకర్షించుతాయి. దీంతోపాటు పురుగు ఉధృతిని అనుసరించి క్వినాల్ఫాస్ మందును 400 మిల్లీలీటర్లు లేదా వేప నూనె అయితే 1 లీటర్ మందును 200 లీటర్ల నీటికి కలుపుకొని ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది. లేదా విషపు ఎర్ర ఉండలను కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి వరి తవుడు 5 కిలోలు, బెల్లం 1/2 కిలో, అలాగే క్లోరిపైర్ఫాస్ మందు 500 మిల్లీలీటర్లు, వీటితో విషపు ఎర్ర ఉండలను చిన్న చిన్నగా తయారు చేసుకుని ఎకరా పొలంలో సాయంత్రం పూట సమానంగా చల్లాలి. ప్రతి హెక్టార్కి 10 చొప్పున ఈ ఫెరమోన్ ట్రాప్స్ను కూడా పెట్టుకోవడం ద్వారా తెగులను మనం పర్యవేక్షించుకోవచ్చు. అదేవిధంగా ఆవు మూత్రం, సీతాఫలం ఆకులు, వేప ఆకుల కషాయం ఎకరానికి 2 నుంచి 3 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా ఈ ఆకు ముడతను కూడా నివారించుకోవచ్చు. వేరుపురుగు: వేరుపురుగు యొక్క తల్లి పురుగులు తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిలో నుంచి బయటికి వచ్చి చుట్టుపక్కల ఉన్న మునగ చెట్లు కానీ నల్లతుమ్మ చెట్లు కానీ వేప చెట్ల పైన కానీ జీవిస్తాయి. ఆడపురుగులు భూమి లోపల గుడ్లు పెట్టి తెల్లటి ఎరుపు రంగు తల కలిగిన పిల్ల పురుగులు బయటికి వెలువడతాయి. బాగా ఎదిగిన వేరుపురుగు సి ఆకారంలో ఉండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది. ఇది ఎక్కువగా తేలికపాటి ఇసుక నేలలో ఉంటుంది. ఈ వేరుపురుగు ఆశించిన మొక్కలు ఎండిపోయి చనిపోతాయి. మొక్కలను పీకితే సులువుగా ఊడి వస్తాయి. సాళ్ల వరుసలో కూడా మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోయినట్టు కనిపిస్తాయి. వీటి నివారణకు వేసవిలో ముఖ్యంగా లోతు దుక్కులు చేసుకోవడం వలన వేరుపురుగు నిద్రావస్థలో ఉండే ప్యూపాలు పక్షుల బారిన పడతాయి లేక ఎండ వేడిమికైనా చనిపోతాయి. పంటకాలంలో అయితే కార్బోఫిరాన్ 3G గుళికలను ఎకరాకి 10 కిలోలు విత్తేటప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. లేదా 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 17.8 SL లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 600 SF మందును 4 లీటర్ల నీటిలో కలిపి విత్తుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేప పిండిని వేసి కలియదున్నాలి. రసం పీల్చే పురుగులు: రసం పీల్చే పురుగులు వాతావరణంలో అధిక వేడి మరియు తేమ ఉన్నప్పుడు ముఖ్యంగా జూన్ నుంచి ఆగస్టు నెల

0: వరకు ఉధృతంగా ఉత్పత్తి చెంది వేరుశనగ పంటపై ఆశించును. వీటిలో తామర పురుగులు, పేనుబంక పురుగులు, ఆకుపచ్చ దోమ ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. తామర పురుగులు వేరుశనగ మొలకెత్తిన 9వ రోజు నుంచి పిల్ల లేదా పెద్ద పురుగులు ఆకుపై ఉన్న పత్ర హరితాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు ముడుచుకొని మొక్కలు గిడసపారిపోతాయి. ఆకుల అడుగు భాగాన గోధుమ రంగు వర్ణంలో మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగు వేరుశనగలో మొవ్వు కుళ్ళు మరియు కాండం కుళ్ళు వైరస్ తెగులను సహకరిస్తుంది. పేనుబంక పురుగు తల్లి మరియు పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చిగుర్లపైన లేత ఆకుల అడుగు భాగాన మరియు కొన్ని సందర్భాల్లో పూతపై కూడా గుంపులుగా ఏర్పడి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల మొక్కలు గిడసబారుతాయి. పూత దశలో ఆశించినప్పుడు పూత పూర్తిగా రాలిపోతుంది. ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థం స్రవించడం వల్ల మొక్కలపై నల్లని బూజు కూడా ఏర్పడుతుంది. ఆకుపచ్చ దోమ దీప పురుగులను కూడా అంటాము. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. ఆకు పైభాగాన మొదటగా వి ఆకారంలో పసుపుపచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపీ ఆకులన్నీ పసుపుపచ్చగా మారుతాయి. నివారణకు ఎకరాకు ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL మరియు వేప నూనె 1 లీటరు, 1 కిలో సబ్బు పొడిని 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పేనుబంక పచ్చదోమ నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 60 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకి పిచికారీ చేయాలి. టిక్కా ఆకుమచ్చ తెగులు, దీని నివారణకు తెగులు సోకిన మొక్కను పూర్తిగా తొలగించాలి, పంట మార్పిడిని అనుసరించాలి, తెగులను తట్టుకునే రకాలను వేసుకోవాలి, తెగులు కనిపించిన వెంటనే ఎకరాకు మ్యాంకోజెబ్ 400 గ్రాములు మరియు కార్బండిజం 200 గ్రాములు లేదా హెక్సాకొనజోల్ 400 ml లేదా టెబ్యుకొనజోల్ 200 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం కుళ్ళు తెగులు, ఈ తెగులను బూజు తెగులు అని కూడా అంటాము. ఈ తెగులు కూడాను శిలీంధ్రం భూమి ద్వారా విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి, అలాగే ఆరోగ్యకరమైన విత్తనాల ఎంపిక చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్బు లేదా 3 గ్రాముల మ్యాంకోజబ్బు మరియు కార్బండిజంతో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వేరుకుళ్ళు తెగులు, ఈ తెగులు రైజోక్టోనియా బెటాటికోలా అనే శిలీంధ్రం వలన కలుగుతుంది. ఈ తెగులు సుమారు 25 నుండి 30 రోజుల తర్వాత వర్షాభావ పరిస్థితుల వలన ఎక్కువగా ఆశిస్తుంది. మొదట కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజుల తర్వాత నలుపు రంగులోకి మారి కాండం పైభాగానికి మరియు వేరుకు కూడా వ్యాపిస్తాయి. ఈ తెగులు వలన తల్లి వేరు పూర్తిగా కుళ్ళిపోయి నలుపు రంగులోకి మారి నుజ్జునుజ్జుగా తయారవుతుంది. మొక్కను పీకినప్పుడు నేల కింద ఉన్న వేరు భాగం ఊడి వచ్చేస్తుంది. దీని నివారణకు ముఖ్యంగా తెగులు సోకని పొలం నుండి విత్తనాలను సేకరించి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి. వేరుకుళ్ళ నివారణకు ట్రైకోడర్మా విరిడి ఫార్ములేషన్ 2 కిలోలు, పశువుల ఎరువు 90 కిలోలు మరియు వేపపిండి 10 కిలోలను కలుపుకొని విత్తే ముందు 15 రోజుల తర్వాత పొలంలో వేసుకోవాలి. పొలంలో తెగులు ఆశించిన మొక్కలను పంట పీకిన తర్వాత పంట అవశేషాలను పూర్తిగా తీసివేయాలి. పంట కోత, కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. మొక్కల ఆకులు కొమ్మలు పసుపు రంగులోకి మారి ఉండాలి. పొలంలో కొన్ని మొక్కలను పీకి కాయలు తీసి చూడాలి. ఒక మొక్కలో 100 కాయలు ఉంటే వాటిలో 80 కాయలు ముదిరి ఉంటే ఆ పంట కోతకు సిద్ధమైనట్లు భావించాలి. ఈ విధమైన మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే వేరుశనగలు అధిక దిగుబడులు సాధించుకోవచ్చు.
1: ఇంతవరకు మీరు గిరిజన ప్రాంతాలలో వేరుశనగలో అధిక లాభాలకు అవరోధాలు, యాజమాన్య మెళకువలు ఈ అంశంపై రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రవంతి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపదం గీతం విన్నారు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో చివరి అంశంగా కాకినాడ జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వ్యవసాయ సమాచారంలో తెలుసుకుంటారు.
1: రైతు సోదరు సోదరుమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి కాకినాడ జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. ముందుగా వాతావరణ సూచన. ఈ నెల 25వ తేదీ గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 27.3 డిగ్రీల సెంటీగ్రేడ్, గాలిలో తేమ ఉదయం వేళల్లో 72% కాగా సాయంత్రం వేళ 52% నమోదు కావచ్చు. అలాగే ఈ నెల 26వ తేదీ గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ ఉదయం వేళల్లో 71% కాగా సాయంత్రం వేళ 50% నమోదు కావచ్చు. రైతు సోదరులకు వాతావరణ ఆధారిత సూచనలు వింటారు. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 1 మిల్లీమీటర్ నుంచి 3 మిల్లీమీటర్ల వరకు తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 33.3 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 35.2 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 26.7 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 27.3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండవచ్చు. గాలిలో తేమ ఉదయం పూట 70 నుంచి 75% మరియు మధ్యాహ్నం వేళ 50 నుంచి 75% పరిధిలో ఉండే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది.

0: ఉంది. గాలులు గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రైతు సోదరులకు సాధారణ సలహాల్లోనికి వెళ్తే, ప్రస్తుతం వెచ్చని వాతావరణ పరిస్థితులు మరియు తేలికపాటి వర్ష సూచనలు పంటల సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉన్నాయి. ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదల ఇచ్చుకోవాలి. మోస్తరు తేమ మరియు అడపాదడపా మేఘావృతమై ఉండడం వల్ల తెగుళ్ళు మరియు వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించుకుంటూ వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం, ఈ సమయాల్లో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలి. వర్షం లేని సమయాల్లో అంతర కృషి మరియు కలుపు నివారణ పనులు రైతులు చేసుకోవాలి. నేలలో తేమను నిలుపుకోవడానికి మరియు నేల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మల్చింగ్ పద్ధతులను కూడా అనుసరించాలి. ఇక రైతు సోదరులకు పంట నిర్దిష్ట వ్యవసాయ సలహాలు ఒకసారి చూద్దాం. ముందుగా వరి. ఇది నారుమడి దశలో ఉంది. నారుమడి తయారీకి మరియు సిఫార్సు చేసిన వరి వంగడాలను విత్తుకోవడానికి అందుబాటులో ఉన్న నేలలోని తేమను సద్వినియోగం చేసుకోవాలి. నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా అదనపు నీరు బయటకు పోయేలాగా సరైన నీటిపారుదల సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్ల నుండి రక్షించడానికి విత్తే ముందు విత్తనాలను 1 కిలోకు కార్బండిజం 2 గ్రాముల చొప్పున లేదా ట్రైకోడర్మా విరిడి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత కొబ్బరి యాజమాన్యం. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు చెట్టుకు 25 నుంచి 50 కిలోల చొప్పున పశువుల ఎరువు లేదా కంపోస్ట్ మరియు 5 కిలోల చొప్పున వేపపిండిని వేసుకోవాలి. కొమ్ము పురుగు మరియు ఎర్రముక్కు పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. వీటి నివారణ కోసం హెక్టారుకు 1 రైన్కోఫోరల్ పురుగు బుట్టను అంటే ట్రాప్ చేయడానికి ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మామిడి. కోతకు వచ్చిన పళ్లను వర్షం లేని సమయంలో కోసుకోవాలి. కోత అనంతరం పండ్లను నీడ మరియు గాలి సరిగా ఆడే ప్రదేశంలో నిల్వ ఉంచితే పండ్ల నాణ్యత మరియు నిల్వకాలం మెరుగుపడుతుంది. అలాగే అరటి యాజమాన్యం. నీరు నిల్వ ఉండకుండా మరియు వేరు వ్యవస్థకు ఆక్సిజన్ అందకపోవడాన్ని నివారించడానికి సరైన నీటిపారుదల సౌకర్యం కల్పించాలి. ఈదురుగాలుల వల్ల చెట్లు పడిపోకుండా మరియు కాండం విరగకుండా ఉండడానికి గెలలు ఉన్న చెట్లకు కర్రల సహాయంతో ఊతం ఇవ్వాలి. మొక్కల శాఖీయ ఎదుగుదలకు మరియు గెలల అభివృద్ధికి తోడ్పడడానికి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు చెట్టుకు 1 నుంచి 2 కిలోల చొప్పున వేపపిండిని మరియు సిఫార్సు చేసిన ఎరువులను విడతల వారీగా వేసుకోవాలి. మరి పశువుల సంరక్షణ గురించి చూద్దాం. ప్రస్తుత వేడి మరియు తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల వల్ల పశువులలో గొంతువాపు, జబ్బవాపు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు రైతులు పశు వైద్య అధికారుల సలహాతో తమ పశువులకు వెంటనే టీకాలు వేయించుకోవాలి. పశువుల పాకలలో సరైన పరిశుభ్రతను కూడా రైతు సోదరులు పాటించాలి. నేల ఎల్లప్పుడూ పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. పాకలలో గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలాగా చూసుకోవాలి. పశువులకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తూ ఉండాలి. దీనివల్ల వేడి వల్ల కలిగే ఒత్తిడి అంటే ఆ హీట్ స్ట్రెస్ అంటాం, అది తగ్గుతుంది. అలాగే తేమ వాతావరణంలో వ్యాపించే బ్యాక్టీరియా, పరాన్నజీవుల వ్యాధులను అరికట్టుతూ ఉండాలన్నమాట. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి కాకినాడ జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు.
1: కాకినాడ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు చదివి వినిపించిన వారు శ్రీమతి ఏ బృందాకుమారి. ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

అమెరికా అమ్మాయి ఈ చిత్రం నుండి జి ఆనంద్ పాడిన పాట విన్నారు. గీత రచన మైలవరపు గోపి, సంగీతం జికె వెంకటేష్.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. శ్రీదేవి చిత్రం నుండి. సాహిత్యం దాశరథి, సంగీతం జీకే వెంకటేష్.

0: చివరిగా భువనేశ్వరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు. ఇంతవరకు మీరు స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉపనిషత్సు జీవన్ మూల్యాన్ని డాక్టర్ ఎస్టిపి కనకవల్లి గారి సంస్కృత ప్రసంగం వింటారు.
1: ఉపనిషత్సు జీవన మౌల్యాన్ని. భారతీయ సంప్రదాయే వేదానాం స్థానం అద్వితీయమస్తి. వేదాః మంత్ర బ్రాహ్మణ అరణ్యక ఉపనిషదాత్మకత్వేన విభక్తాః. వివిధ దేవతానాం స్తోత్రాణి తదర్థబోధకాని వాక్యాన్యేవ మంత్రాః. యజ్ఞాది అనుష్ఠానస్య వివరణాత్మకాః బ్రాహ్మణాః. వానస్పత్యోచితాన్ విషయాన్ యజ్ఞాది కర్మాణి చ అవగంతుం యోగ్యాని. ఏవం అరణ్యేషు పఠనీయాని ఇతి హేతోః తాని ఆరణ్యకానీతి ఉచ్యంతే. వేదానాం అంతిమ భాగాః ఉపనిషద్ నామ్నా వ్యవక్రియతే. పూర్వోక్త త్రయః భాగాః కర్మకాండేతి, అంతిమ భాగాః జ్ఞానకాండేతి ఉచ్యతే. అస్మిన్ భాగే బ్రహ్మ ఆత్మనోః అర్థాత్ జగత్కారణం అధికృత్య మానవస్య స్వభావగత్యాత్మకః విషయః వర్తతే. వేదేషు ప్రోక్తాః విషయాః అత్ర సరళీకృతాః. ఉప నీ ఇతి ఉపసర్గద్వయపూర్వకాత్ షడ్రిల్ విశరణగత్యవసాదనేషు ఇత్యస్మాత్ ధాతోః నిష్పన్నః. అస్యార్థః గురోః చరణసమీపే ఉపవిశ్య అధ్యయనం. బ్రాహ్మణః సామీప్యం నిస్సంశయం జీవం సాధయతీతి అపరమప్యర్థం సూచయతి. తైతరీయోపనిషద్భాష్యే శంకరాచార్యమహోదయైః పురుషస్య గర్భజన్మజరాదీనాం నాశనం అవసాదనం కుర్వంతీతి కారణాత్ అస్య విద్యా ఇతి ప్రయోగః కృతః. ఏవం మహోదయైః కఠోపనిషద్వ్యాఖ్యానే ఉపనిషదాం ప్రతిపాద్యం జిజ్ఞాసితం చ వస్తు బ్రహ్మ భవతి. బ్రహ్మ సంబంధాయాః విద్యాయాః నామ ఉపనిషద్ ఇతి. యథా ఆయుష్కారకం ఘృతం ఆయుర్ఘృతమితి ప్రయుజ్యతే తథైవ ఉపనిషద్ అపి బ్రహ్మ విద్యా ఇతి ప్రయుజ్యతే. వేదానాం సారః ఉపనిషత్సు వర్తతే. అత్ర సహస్రాధికాః ఉపనిషదః సంతి, పరంతు దశ ఏవ ముఖ్యః ఉపనిషదః. తే చ ఈశకేన కటప్రశ్న ముండమాండుకేతరిహి ఐతరీయంఛాందోగ్యం బృహదారణ్యకస్తథా ఇతి. ఉపనిషత్సు బోధన విధానం ఏవం వర్తతే. జీవనే సమస్యాః ఆయాంతి, సర్వాసాం సమస్యానాం సమాధానం తు అశక్యం. మౌలిక చతస్రః సమస్యాః పరిహరామశ్చేత్ అన్యాః సమస్యాః స్వతః గచ్ఛంతి ఇతి ఉపనిషత్సు ఉక్తం. తదర్థం వైదిక సంస్కృతో వర్ణాశ్రమ వ్యవస్థా దృశ్యతే. యథా అజ్ఞాన నివారణాయ జ్ఞానప్రదానాయ బ్రాహ్మణః, అన్యాయ నివారణాయ న్యాయ వ్యవస్థా స్థాప

0: उच्चारणं कुर्वन्ति। अनेन ज्ञायते यत् स्वस्य शान्तिसुखमेव न अपि तु परेषामपि जीवजन्तूनां प्रकृतेश शान्तिमपि मन्तव्यमिति। यथा ॐ शं नो मित्र शं वरुणा शं नो भवत्यर्मा इत्यादि मन्त्रैः ज्ञायते। अत्र मूलशिक्षां विना अध्यापनं सम्पूर्णं न भवति इति हेतोः दीक्षान्तवेलायां मूल्यसम्बन्धितांशान् अध्यापकः बोधयति। सत्यं वदा, धर्मं चर, स्वाध्यायान् मा प्रमदः, सत्या न प्रमेतव्यं, धर्मा न प्रमेतव्यं, भूत्ये न प्रमेतव्यं, स्वाध्यायप्रवचनाभ्यां न प्रमेतव्यं, देवपितृकार्याभ्यां न प्रमेतव्यमिति। एवं व्यवहारसम्बन्धि दिशानिर्देशमपि कुर्वन्ति। मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव इति तैत्तिरीयोपनिषदि वर्तते। एवं सत्यमेव जायते नानृतं, सत्येन पन्था विततो देवयानः इति मुण्डकोपनिषदि उक्तम्। उपनिषद् अनुशीलनेन उन्नता काचित् शिक्षापरम्परा जीवनविधानञ्च ज्ञायते। अत्र अत्यन्तकठिनविषयमपि तत्तत् समयानुगुणं छात्रानुगुणं विषयानुगुणञ्च बोधितः। उपनिषत्सु अनेकानि मूल्यान्यपि बोधितानि, तानि अद्यापि जीवनमूल्यानि सन्ति। विश्वधर्मग्रन्थमुलन्दु వేదాల యొక్క స్థానం ప్రథమం. వేదాలను మంత్రాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు ఉపనిషత్తులుగా విభజించారు. వివిధ దేవతల యొక్క స్తోత్రాలు వాటి అర్థాలు బోధించేవి మంత్రాలు అని, యజ్ఞ యాగాదులు గురించి వివరించేది బ్రాహ్మణాలు అని, అన్ని ధర్మాలకు మూలమైన వేదములందు ప్రసిద్ధమైనవి కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు భాగములు ఉన్నవి. వేదాల యొక్క అంతిమ భాగాలు ఉపనిషత్తులు అని చెప్పబడను. వేదాలు చెప్పిన గాంభీర్యమైన విషయాలు ఉపనిషత్తులు సులభతరం చేశాయి. ఉపనిషత్ శబ్దం బ్రహ్మ విద్యను బోధిస్తుంది. గురువు లేకుండా బోధన అనేది ఉండదు. గురువు ముఖత అధ్యయనం చేయాలి. కఠోపనిషత్తుల ఒక వ్యాఖ్యానంలో శంకరాచార్య బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఉండటం గురించి వివరించారు. బ్రహ్మ సంబంధ జిజ్ఞాస కలిగిన విద్య ఉపనిషత్. ఎటులుగాని ఘృతం ఆయుష్ను పెంచుతుందో అదేవిధంగా ఉపనిషత్ బ్రహ్మ విద్యను, దానియందు జిజ్ఞాసను బోధిస్తుంది. ఈ ఉపనిషత్తులు వేదం యొక్క చివరి భాగము కావున వేదాంతములు అని పిలువబడ్డాయి. 100కి పైగా ఉపనిషత్తులు ఉన్నాయి, కానీ వాటిలో 10 ఉపనిషత్తులు అత్యంత ప్రముఖమైనవి. ఈశకేన కటప్రశ్న ఇవి. జీవితంలో మౌలిక సమస్యలను పరిష్కరించడానికి వైదిక సంప్రదాయంలో వర్ణాశ్రమ వ్యవస్థ అనేది కనిపిస్తుంది. బ్రాహ్మణం అజ్ఞాన నివారణం కొరకు, క్షత్రియ న్యాయ నివారణం కొరకు, వైశ్య అభావ నివారణం కొరకు, శూద్ర అకర్మణ్యత నివారణం కొరకు ఈ 4 వర్ణాల నుండే ఆశ్రమ వ్యవస్థ అనేది కూడా వచ్చింది. అవి బ్రహ్మచర్య ఆశ్రమంలో శిక్షణాయ జ్ఞానార్జనము గురించి, గృహస్థాశ్రమంలో గృహస్థ జీవనంలో ధర్మ కార్యాల గురించి, వానప్రస్థంలో జప తప అనుష్ఠాన కార్యాల గురించి, సన్యాసాశ్రమంలో సర్వసంగ పరిత్యాగం గురించి చెప్పబడింది. మరియు సహనాభవతు సహనో భునక్తు శ్లోకంలో గురు శిష్య యొక్క సంబంధం గురించి వివరిస్తుంది. తైత్తిరీయోపనిషద్లో శిక్షావల్లిలో గురు శిష్య యొక్క సంబంధాన్ని గురించి చెప్పబడింది. విద్య అనేది పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు అని ముండకోపనిషద్లో తెలియజేస్తుంది. అపరావిద్య అంటే వేదాలు, వేదాంతాలు. చాందోగ్య ఉపనిషత్ అపరం విద్య గురించి తెలియజేస్తుంది. పరావిద్య అంటే వేదాలు, వేదాంతాలు. శిక్షణ అనేది మానవునికి శారీరక, మానసిక, నైతిక, సామాజిక, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. ఉపనిషత్తుల్లో శిక్షా స్వరూపము, శిక్షా పరంపర, శిక్షా విధానం లాంటి ఎన్నో ధార్మిక విషయాలను బోధిస్తున్నాయి. ఏదైనా పని
1: ఇంతవరకు మీరు ఉపనిషత్సు జీవన్ ముల్యాని డాక్టర్ ఎస్టిపి కనకవల్లి గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో దిస్ వీక్ ఇన్ పార్లమెంట్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. గత 10 రోజులుగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో నిరసనలు విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. హరారేలో జరిగిన 2వ T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. వివరాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్టు తెలిపారు. గత 10 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి తనను తీవ్రంగా బాధించిందని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని పేర్కొన్నారు. నీట్ యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలు వెలుగులోకి రాగానే సిబిఐ విచారణకు ఆదేశించామని, విజయవంతంగా మళ్లీ పరీక్షను నిర్వహించినట్టు తెలిపారు. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి అని, వారి భవిష్యత్ కోసమే తాను రాజీనామా చేసినట్టు తెలిపారు. దేశ యువతపై తనకు పూర్తి నమ్మకం ఉందని, విద్యార్థుల ఆకాంక్షలను గౌరవిస్తున్నానని, దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దేశ సేవ తన జీవితంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని, తాను దానికి అంకితభావంతో కొనసాగుతానని అన్నారు. మంత్రిగా ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు అని ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ తన ఆందోళనను విరమించింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, ప్రశ్నాపత్రాల లీకేజ్ నివారణ చర్యల వంటి సీజేపీ డిమాండ్లపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆ పార్టీ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని తెలిపారు. ఒకవేళ ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదై ఉంటే వాటిని ఉపసంహరించుకుంటామని, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
1: డీటెయిల్ మే చర్చా హోనే కే పశ్చాత్ సబ్సే పెహ్లీ బాత్ తో యే హై కే జో ఇన్కా ఏక్ 4 పాయింట్స్ థా ఉస్కా లబో లబాబ్ యే థా కి కోయీ భీ యాక్షన్ ఎఫ్ఐఆర్ నా హో ఔర్ అగర్ హై తో వో విడ్రా హో వో చాహే దిల్లీ పులీస్ కే ద్వారా హువా హో చాహే వో బీజేపీ రూల్డ్ స్టేట్స్ మే కహీ హువా హో తో వో ఎఫ్ఐఆర్ కి కాపీ భీ ఇన్కో హమ్ దేంగే ఔర్ ఉస్కో విడ్రా కర్నే కి బాత్ కోయీ భీ యాక్షన్ నహీ హోగా ఇస్ బాత్ కో సర్కార్ నే స్వీకారా హై జో ప్రొటెస్టర్స్ కే సాథ్ ప్రొటెస్ట్ కే దౌరాన్ హువా హై.
0: కాగా అంగీకరించిన నిబంధనలు నిర్దేశించిన కాలపరిమితిలోగా అమలు చేయబడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ సద్భావనతో ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పురాతన బౌద్ధక్షేత్రమైన సారనాథ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణంగా అభివర్ణించారు. సారనాథ్కు బుద్ధ భగవానుడితో సన్నిహిత సంబంధం ఉందని, ఆయన అందించిన జ్ఞానం, కరుణ, సామరస్యం అనే సందేశం ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని పేర్కొన్నారు. ఈ గుర్తింపు భారతదేశపు ప్రగాఢమైన నాగరిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటి చెబుతాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మరింత

మంది సారనాథ్ను సందర్శించి బుద్ధ భగవానుడి ఆదర్శాలతో మమేకం కావడానికి ఇది ప్రేరణ ఇస్తుందని ప్రధాని అన్నారు. కాగా భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ఇది ఒక కీలక ఘట్టమని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభివర్ణించారు. ప్రజాజీవితం, విద్యార్థుల సంక్షేమం పట్ల ధర్మేంద్ర ప్రధాన్కు ఉన్న నిబద్ధతకు ఆయన దశాబ్ద కాల ప్రస్థానం ఒక నిదర్శనమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, ప్రధాన్ అంకితమైన సేవకు, సంస్కరణల పట్ల నిబద్ధతకు, బలమైన భారతదేశ నిర్మాణానికి చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశ విద్యా వ్యవస్థను బలోపేతం చేయటంలోనూ, తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ లక్షలాది మంది విద్యార్థులే కేంద్ర బిందువుగా ఆలోచించి ధర్మేంద్ర ప్రధాన్ చేస్తున్న ప్రయత్నాలను కిరణ్ రిజిజు అభినందించారు. అదే దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో దేశానికి సేవ చేసే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న

రేటులోనూ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ లక్షలాది మంది విద్యార్థులే కేంద్ర బిందువుగా ఆలోచించి ధర్మేంద్ర ప్రధాన్ చేస్తున్న ప్రయత్నాలను కిరణ్ రిజిజు అభినందించారు. అదే దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో దేశానికి సేవ చేసే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఏఆర్ న్యూస్ వెబ్సైట్ న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఎయిర్ న్యూస్ డిడి న్యూస్ పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. సభలో గడిపే ప్రతి క్షణాన్ని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రాజ్యసభకు కొత్తగా నామినేట్ అయిన సభ్యుల కోసం 2 రోజుల పాటు జరిగే ఓరియంటేషన్ కమ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఈరోజు ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ చర్చలు సంప్రదింపులు ఎల్లప్పుడూ ఒక మంచి నిర్ణయానికి దారితీయాలని అన్నారు. ఆరోగ్యకరమైన చర్చ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందని నిర్మాణాత్మక సహకారం దేశాన్ని ముందుకు నడిపిస్తాయని పేర్కొన్నారు. విజ్ఞానంతో కూడిన చర్చలు సభ నియమ నిబంధనల పట్ల గౌరవం ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా సభ అత్యున్నత సాంప్రదాయాలను నిలబెట్టాలని ఆయన సభ్యులను కోరారు. రాజ్యసభ సభ్యులు ప్రజలచే నేరుగా ఎన్నుకోబడనప్పటికీ వారు ప్రజలతో సన్నిహితంగా ఉండాలని స్పష్టం చేశారు. పార్లమెంటు వెలుపల పాత్రికేయులతో తాను చేసిన వ్యాఖ్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఉపయోగించి ఒక నకిలీ వీడియోను సృష్టించి ప్రచారం చేశారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తన వ్యాఖ్యలను దురుద్దేశపూర్వకంగా మార్ఫింగ్ చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు పేర్కొన్నారు. నకిలీ వీడియోను సృష్టించడం ప్రచారం వ్యాప్తి చేయడంలో పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏఐని బాధ్యతారాహిత్యంగా దుర్వినియోగం చేయడాన్ని సహించబోమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సమాచారం కోసం ధృవీకరించబడ్డ ప్రామాణికమైన మూలాలను మాత్రమే విశ్వసించాలని ఆయన కోరారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు 1200 కిలోమీటర్లకు పైగా నిరంతరాయంగా ప్రయాణించి 3000 లీటర్లకు పైగా డీజిల్ను ఆదా చేసింది. ఈ నెల 17వ తేదీన జిన్ సోనిపత్ స్టేషన్ల మధ్య హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. హైడ్రోజన్ ఆక్సిజన్ మధ్య జరిగే రసాయనిక చర్య ద్వారా ఈ రైలు విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రక్రియ పొగ లేదా టెయిల్ పైప్ కార్బన్ ఉద్గారాలు లేకుండా కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ రైలు నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారతీయ రైల్వే స్వదేశీ పరిజ్ఞానం అని మంత్రిత్వ శాఖ తెలిపింది. జిన్ సోనిపత్ మార్గంలో కార్యకలాపాలు విజయవంతమైన అనంతరం ఢిల్లీ మార్గంలో త్వరలో ట్రైల్స్ ప్రారంభమవుతాయని తెలియజేసింది. నకిలీ ఎయిర్ సువిధ 2.0 వెబ్సైట్ల పట్ల జాగ్రత్త వహించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కొన్ని మోసపూరిత వెబ్సైట్లు పోర్టళ్లు ఎయిర్ సువిధ 2.0 పేరుతో ప్రయాణికులను పేమెంట్ గేట్వేలకు మళ్లించి తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎయిర్ సువిధ సేవలు ఉచితంగా అందించబడుతున్నాయని స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి ఎటువంటి రుసుము అవసరం లేదని మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జింబాబ్వేతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన 2వ టీ20 మ్యాచ్లో జింబాబ్వే జట్టుపై భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. లక్ష్య ఛేదంలో జింబాబ్వే 17.5 ఓవర్లో 129 పరుగులకు ఆలౌట్ అయింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత 10 రోజులుగా జంతర్ మంత్ర వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో నిరసనలు విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోన మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. హరారేలో జరిగిన 2వ టీ20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో

0: samaptım.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సినిమా పాట వింటారు.

0: రావణుడే రాముడైతే ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య హిందీ వార్తా ప్రసారం, అనంతరం న్యూస్ 8:09 ఆంగ్ల వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है?

5 నిమిషాలకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం, 10 గంటలకు వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలే, 10:30 ఆప్కి మన్ పసంద్ హిందీ చిత్రగీతాలు వినవచ్చు వాట్సాప్ మెసేజ్ ద్వారా. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శిఖా శర్మ. 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. గౌరవ ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట వెనువెంటనే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ మనసులోని మాటల రేపు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. 12:10 మధుమంచరి చిత్రగీతాలు, 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ సిహెచ్ రామచంద్రశేఖర్ గారు పాడిన భక్తి గీతాలు వింటారు వయోలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి చిట్టెళ్ల లక్ష్మీదీప గారి పెళ్లి సందడి కథానిక వింటారు. 2:30 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో బాలభాను విద్యాలయం విద్యార్థుల కదంబ కార్యక్రమం. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యూజన్ల కార్యక్రమం, 5:30 సంచారాగాలు, 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మునుగు అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నినో పరిస్థితులలో భూ సంరక్షణ మరియు ఎరువుల వినియోగం, ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల నేల పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ జె జగన్నాథం గారి ప్రసంగం వింటారు. 7:45 స్వరమాలిక సినిమా పాటలు, 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్ ప్రసారమవుతుంది. రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో విదూషి వర్ష అగర్వాల్ గారి సంతూర్ వాదనం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఇక వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందించిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ నమోదు కాలేదు. ఇక ప్రాంతంలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఇక సముద్రంలో చేపలు పట్టేవారికి ఈరోజు నుండి రాగల 4 రోజుల వరకు వాతావరణ సమాచారం. ఈరోజు ఎటువంటి వాతావరణ హెచ్చరిక లేదు. ఇక రేపు ఎల్లుండ అంటే ఈ నెల 26-27 తేదీలలో ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోనూ యానాం తీర ప్రాంతంలోనూ తీరం నుండి తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, ఈ గాలుల ఉధృతి గంటకు 60 కిలోమీటర్ల వేగానికి పెరగవచ్చని తెలియజేస్తున్నారు. అందువలన సముద్రంలో చేపలు పట్టేవారు 26-27 తేదీల్లో చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:15. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:00 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.